అడిగితే ఆ తల్లి చెప్పింది అప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరశభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం మనం పురాదానవ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన సతువర్ష సహస్రాణి తపస్వా మహావని పితా పితామహాద్వరం లేభే సర్వం ఔషననం ఔషనసం ధనం దుహితా మీరుసావర్ణే అహం తస్యాః స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొందాడు. పొంది ఆయన అప్పటి నుంచి దానవులకు అందరికీ భవనములను నిర్మాణము చేశాడు. అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించినటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటినీ హేమకిచ్చాడు. హేమ స్వర్గలోకానికి విడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు ఇక్కడ స్వయం ప్రభ. స్వయం ప్రభ అనబడేటటువంటి పేరు కలిగిన నేను ఈ వన ఈ గుహనంతటినీ కూడా ఈ ప్రాంగణాన్ని భవనాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కందమూలాల్ని తిని నీరు తాగండి అని ఆ వచ్చినటువంటి వానరములకు పెట్టింది. ఆయన ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు తాగి ఆ పళ్ళు తిని కందమూలములను తిని నీళ్లు తాగి ఉపశాంతి పొందారు. అమ్మ మేమిప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా, సీతాన్వేషణం చెయ్యాలి అన్నారు. అంటే ఆ తల్లి అంది, ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఇంకా మళ్ళీ వెళ్ళడం అంటే ప్రాణాలు పోవడమే, కాబట్టి వెళ్ళడం అంటూ ఉండదు, ఇక్కడ ఉండడమే అని. అమ్మ మేము సీతమ్మ తల్లి జాడాన్వేషించడానికి వచ్చిన వానరులమ్మ, రామకార్యం మీద వచ్చాం, తల్లి అనుగ్రహించు అన్నారు. రామకార్యం అంటే అలా ఉపకారం చేస్తారండి. రామకార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకెవరు కనపడడం. కాబట్టి ఏవ ముక్త హనుమత తపసీ వాక్యమబ్రవీత్ జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలాదస్మాత్ ఉద్ధరిష్యామి వానరాన్. నేను అనేకమైన నియమములను పాటించి చేసినటువంటి తపస్సుని ఫణంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం సాధ్యం కాదు, కాబట్టి మీరు రామకార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి

మిమ్మల్ని నేను పైకి దింపేస్తాను అని మీ అందరూ కన్నులు మూసుకోండి అండి. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న తర్వాత తల్లి తన తపశ్శక్తితో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వానరాలు అన్నీ కలిసి కూర్చుని చూశాయి. వసంత ఋతు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. కనపడితే నెల దాటిన తర్వాత తిరిగి వస్తే చంపేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు. అంగదుడు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్సు ఉన్నవాడు రామాయణంలో. కాబట్టి ఆయన అన్నాడు, వెనక్కి విడితే ఎలాగో నా పిన తండ్రి నన్ను చంపేస్తాడు. నా పిన తండ్రికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కొక్కరు చూడండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇంకా వెంటనే ఆ కష్టాన్ని అడ్డుపెట్టి అవతల వాడిని క్యారెక్టర్ అసెసినేషన్ అంటారు. ఆయనలో ఉన్నవన్నీ చిలవలు పలవలు చేసేసి ఓహో తప్పుల కింద చెప్పేస్తారు. అటువంటి అతిగా స్పందించేటటువంటి లక్షణం ఉన్నవాడు అంగదుడు. కాబట్టి నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిషేచిత నరేంద్రాణాభిషిక్తోస్మి రామేణాక్లిష్టకర్మణ. అసలు సుగ్రీవుడు నాకేం యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు, రామచంద్రమూర్తి చెప్పారు నాకు యవరాజ్యం ఇమ్మని, అందుకునిచ్చాడు. మా పిల్లతండ్రికి నేనంటే ఇష్టం లేదు, నేనన్నా నా తండ్రి అన్నా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెల అయిపోయిన తర్వాత వెనక్కి ఎడితే నన్ను బతకనిస్తాడా? ఎలాగో చంపేస్తాడు. న పూర్వం బద్ధ వైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. కాబట్టి నన్ను ఎలాగో చంపేస్తాడు. కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకు? వెళ్లకుండా ఇదిగో ఇక్కడ సముద్రం కనబడుతోంది కదా, ఈ సముద్రంలో పడిపోయి నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అందరం విడిచిపెట్టేద్దాం, నన్ను అందరినీ చంపేస్తాడుగా, ఎందుకు తిరిగి వెళ్ళడం? కాబట్టి వెళ్ళద్దే సుగ్రీవుడి దగ్గరికి అన్నాడు. తారుడన్న వానరుడు లేచి అన్నాడు, నిజమే అంగదుడు చెప్తున్నది, మనం వెనక్కి వెళ్లే కన్నా ఈ బిలంలోకి ఎవరూ ప్రవేశించలేరు, కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ ఆ స్వయం ప్రభా బిలంలో చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి, తేనె దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి, సుఖంగా అక్కడే ఉందాం, అక్కడే తిందాం, అక్కడే తాగుదాం, ఎప్పుడు చావు వస్తే అప్పుడు తాగుదాం, తప్ప వెనక్కి వెళ్ళి చావమని ఎవడు చెప్పాడు? కాబట్టి అందరం ఇందులోకి వెళ్ళిపోదాం అన్నారు. వానరులు కదండి చపల చిత్తులు, అందరూ నిజమే అంటే నిజమే అన్నారు. రండి మళ్ళీ వెళ్ళిపోదాం స్వయం ప్రభా బిలంలోకి, సంతోషంగా ఉందాము అన్నారు. అలా వాళ్ళు సంతోషంగా ఉందాము అనుకున్నారన్న సంతోషకరమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇక రేపటి నుంచి వచ్చేటటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ఘట్టములు. ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకదాన్ని మీరు కొంచెం శ్రద్ధాళువులై ఆసక్తితో వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇక దీని తర్వాత స్వామి హనుమకి శాప విమోచనం కలుగుతుంది. పైగా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి ఇంకా రాబోయే రెండు రోజులు. తదనంతరం సుందరకాండ ప్రారంభమైపోతుంది. కాబట్టి సుందరకాండ ప్రారంభమైపోతుంది కాబట్టి సుందరకాండ 7 రోజుల పాటు జరుగుతుంది. అన్ని కాండలు నేను ఒక్కొక్క కాండ 7 రోజులకి సర్దుకుంటూ వస్తున్నాను. సుందరకాండ కూడా 7 రోజులు చెప్తాను. నేను మీతో ఒక చిన్న సూచన చేస్తాను. సుందరకాండ జరిగేటటువంటి రోజులలో మీలో ఎవరైనా దాని యొక్క ఫలితాన్ని ద్విగుణీకృతంగా పొందుదాము అనుకున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే సుందరకాండ సామాన్యమైన కాండ కాదు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ఎలాగో సుందరకాండలో వస్తుంది. అత్యంత శక్తివంతమైన కాండ, లోకంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలిగినవి రెండే అని చెప్తారు పెద్దలు. ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి, ఇంకా మూడోది లేదు. అంత శక్తివంతం సుందరకాండ. కాబట్టి 7 రోజుల పాటు సుందరకాండ నడుస్తుంది. ఆ సుందరకాండ నడిచే రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆలయంలో. ప్రత్యేకించి ఇవాళ వైశాఖ శుద్ధ, నేను ఇంతకీ అది ఎలా పూర్తి చేద్దాం అనుకున్నానంటే, ఆ 7 రోజులు మళ్ళీ అయ్యో ఈయన మనకి దొరకలేదు, ఈయన్ని మనం అడగడానికి కుదరలేదు అని అనుకోవద్దు. ఒకవేళ ఆ 7 రోజులు సుందరకాండని చాలా నియమంగా వినడమైనా కూడా చాలా గొప్పది. వింటాము అలా అని ఎవరికైనా అనిపిస్తే ఆ 7 రోజులు చక్కగా భూషయనం చెయ్యండి, 7 రోజులు ఏకభుక్తం చెయ్యండి. రామచంద్రమూర్తిని ప్రతిరోజు అష్టోత్తరంతో సీతమ్మని హనుమని పూజ చేసుకోండి. సుందరకాండని శ్రద్ధాళువులై వినండి. మీకు ఉన్న ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా రామనామం రాస్తూ వినండి. శ్రీరామాయణ సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మామూలుగా సుందరకాండ చెప్తేనే రామాయణం చెప్పినట్టు, సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ వినేటటువంటి అదృష్టం ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది. నేను ఇది ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారని నేను చెప్పట్లేదు. నేను సుందరకాండ చెప్పడము అంటే మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను సుందరకాండ ఎవ్వరూ లేక

0: ఉన్నా. కేవలం ఒక్క వ్యక్తికో ఇద్దరు వ్యక్తులనో కూర్చోపెట్టి నేను సుందరకాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళ కోసం కాదు, నా కోసం. నేను ఎప్పుడు చెప్పుకున్నా ఒకరిని ఉద్ధరిస్తానని నేను చెప్పుకోను, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని చెప్పుకుంటానంతే. కాబట్టి ఎంతమంది ఉండాలి అన్న దానికి నాకు ఎప్పుడు నియమం లేదు. పరీక్షిత్తుకి మహానుభావుడు శుకుడు భాగవతం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి చెప్పడానికి ఎవరున్నారు? రాముడు ఒక్కడికే చెప్పారు. అలాగే భగవద్గీత అన్ని లక్షల మంది యోధులు ఉంటే ఎంతమందికి చెప్పారు? ఒక్కరికే చెప్పారు. నీకెందుకు సభలో 10,000 మంది ఉండాలన్న కోరిక? ఎవరు అర్హులో ఎవరు పాత్రులో రామచంద్రమూర్తి నిర్ణయం చేస్తారు. కాబట్టి 7 రోజులు సుందరకాండని దీక్షగా విందామనుకున్న వాళ్ళు చక్కగా నియమాన్ని పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పాటించి ఆ 7 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీరు రామచంద్రమూర్తికి ఒక్కసారి పట్టాభిషేక సర్గ ఉంటుంది, చిన్న సర్గ యుద్ధకాండ తర్వాత, అదొకసారి చదువుకోవడం చేసేసి, లేకపోతే సింహాసనం మీద సీతారాములు కూర్చున్నారు పట్టాభిషేకం అయిపోయింది అని స్మరణ చేసి అప్పాలు నైవేద్యం పెట్టి పులిహార అప్పాలు ఈశ్వరుడికి నివేదన చేసి మీరు దీక్షా విరమణం చేయవచ్చు. నేను మీతో మనవి చేసే ఇంకొక విషయం ఏమిటంటే, రేపటి నుంచి జరగబోయే ఘట్టాలన్నీ కూడా ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటాయి, ఇక సామాన్యమైనవి కావు. అందులో చాలా శ్లోకాలు మంత్రం యొక్క స్థితిని పొందేస్తాయి, ప్రత్యేకించి సుందరకాండ నుంచి. అందులో ఆ ఘట్టాలు విన్నంత మాత్రం చేత అవి శక్తినిస్తాయి. నేను నా జీవితంలో అనేక పర్యాయములు వాటిని అనుభవించి ఉన్నాను. నాకు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా వాటి వైభవం ఏమిటో తెలుసు. మా గోపాలకృష్ణ గారు అనేక పర్యాయాలు వాటి శక్తి ఏమిటో చూసినవారు. కానీ నాకు వ్యక్తిగతమైన అనుభవాలు వేదికల మీద చెప్పడం అన్నదానికి నేను సుతారము దూరంగా ఉంటాను. కాబట్టి మీరు నన్ను నమ్మండి, చాలా గొప్ప ఘట్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యో మాకు తెలియలేదండి ఇంత గొప్పదని, మీరు అది చెప్పేటప్పుడు చెప్పారట, ఇది చెప్పి ఉంటే మేము ఏమైనా ఇతర పనులు సర్దుకుని విని ఉండేవాళ్ళం అని మీరు అంటారేమో, ఆ దోషం నాకు రాకూడదు అని నేను మీకు చెప్పానంతే. తప్ప మిమ్మల్ని నిగ్రహించడమో ఇంకొకటో నా ప్రయోజనం కాదు. కాబట్టి రేపటి నుంచి ఇంకా శ్రీరామాయణం పూర్తయిపోయేంత వరకు చాలా విశేషమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ అభయకోదండరామస్వామి దేవస్థానం 21/5/1975 ప్రతిష్ఠ చేయబడింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ మధభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి వారిచే ప్రతిష్ఠ చేయబడింది. దేవాలయ నిర్మాణము మరియు ప్రతిష్ట శ్రీ నంబూరి కాశీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో జరిగిందిట. ఇవాళ ఉన్నటువంటి ఏకాదశికి చాలా శక్తి కలిగిన ఏకాదశి. ఇవాళ ఏకాదశిని మోహనైక ఏకాదశి అని పిలుస్తారు. ఎందుచేత అంటే, ఇవాళ మీరు ఏదైనా సరే ఈశ్వర కార్యాన్ని చేశారనుకోండి, ఏ చిన్న పని భగవత్ సంబంధంగా చేసినా, వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న, ప్రసాదం నోట్లో వేసుకున్న, శ్రీరామ అని మీరు రాసిన, నేను అందుకే ఇవాళ రామనామం రాయండి అనడానికి కారణం అదే. నేను యథార్థానికి ఇవాళ రాసి పట్టుకొచ్చాను. శ్రీరామ అని రాసినా సరే దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి దరిద్రం లేకుండా చూస్తాడు. అంత గొప్ప తిథి ఇవాల్టి తిథి. పైగా ఇవాళ కోదండరామస్వామి ఆలయం ప్రతిష్ఠ జరిగినటువంటి వార్షికోత్సవం 75లో ప్రారంభమైతే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఈశ్వరుడు అర్చింపబడుతూ, అర్చన పెరిగిన కొద్దీ అంటే సంవత్సరాలు పెరిగిన కొద్దీ ఆయన తేజస్సు పెరుగుతుంటుంది. 75 నుంచి అంటే ఇప్పటికీ 34 సంవత్సరములుగా స్వామి ఉన్నారు. చూడండి, 34 సంవత్సరముల పాటు అర్చింపబడిన తరువాత ఈశ్వరుడు ఎంతంత ఉత్సవాల వైపుకి దారి తీశాడో చూడండి. అంటే ఆయన అనుగ్రహ శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ మీ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేదరుగాక. రెండవ విషయం, ఎల్లుండి శ్రీ నృసింహ జయంతి. ఇంకా అంతా ఇంత గొప్ప రోజు కాదు, అంత గొప్ప రోజు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఏదో ఈయన ఒత్తి అనాలని అంటున్నాడని మీరు అనుకోకండి, నేను అన్నానంటే ఒక ప్రమాణంతో అంటున్నాను. లోకంలో అసుర సంధ్య వేళలో ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యవద్దు అని ప్రమాణం. నేను ఏ దేవతాస్వరూపానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో అన్నీ ఈశ్వర రూపాలే అని నేను నమ్ముతున్నవాణ్ణి, కానీ నమ్మినవాణ్ణి పరిపూర్ణంగా.
1: కానీ ఒక నియమం ఉంది, అసుర సంధ్య వేళ

ప్రదోష వేళలో శివాలయంలోకే వెళ్ళాలి. ఎందుకంటే అందరు దేవతలు శివాలయంలోకే వెళ్తారు, శివసన్నిధిలో ఉంటారు. నీ శివాలయంలోకి వెడితే ప్రదోష వేళలో అందరు దేవతల దర్శనం అయిపోతుంది. శివాలయాన్ని వదిలేసి వెళ్ళకూడదు ప్రదోష వేళలో. కానీ ప్రదోష వేళలో శివాలయంతో పాటుగా సమాన స్థాయి పొందినటువంటి ఇంకొక స్వరూపం ఉన్న దేవాలయం ఏమిటో తెలుసా అండి? ఒక్క నరసింహస్వామి దేవాలయం. నృసింహస్వరూపానికి అంత శక్తి ఉంది. షట్కాల పూజ పరమశివుడికి ఒకడికే ఉంది. షట్కాల పూజ ఉన్నవాడు మళ్ళీ నృసింహస్వామి. ఇంకా అంతా ఇంత తేజోమూర్తి కాదు, మహానుభావుడు. అందున ప్రత్యేకించి శృంగగిరి పీఠంలో నరసింహోపాసనం ఉంది. అందుకే నృసింహోపాసకం నిత్యం శ్రీ నృసింహ గురుం భజేత్ అని గురువందనంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ పీఠంలో నరసింహస్వామి వారి గురించి చెప్పుకుంటే చాలా గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఎల్లుండి నృసింహ జయంతి. నృసింహ జయంతి నాడు మనం నిష్కారణంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కన్నా, నేను ఒక కార్యాన్ని సంకల్పం చేశాను, ఆ రోజు ఉదయం 8 గంటలకి నేను నరసింహ అవతార వైభవం గురించి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్తాను. శ్రీ నృసింహ జయంతి నాడు ఆ నరసింహ వైభవం ప్రహ్లాదోపాఖ్యానం వింటే ఆయన ఎంతో సంతోషిస్తారు. రాముడొకడు నరసింహుడొకడు కాడు, ఇద్దరు ఒకటే. 8 గంటల నుంచి నేను నృసింహావతార వైభవాన్ని చెప్తాను. శంకర భగవత్పాదుల్ని 2 పర్యాయాలు రక్షించారు నరసింహస్వామి. కాబట్టి మీరు 8 గంటలకు వస్తే ఇక్కడ ఉండదు ప్రసంగం, ఎందుకంటే మీకు ఎండ ఇబ్బంది లేకుండా లోపల ఉంటుంది. లోపల చెప్తాను. ఎంతమంది ఉంటే చెప్తానని నియమమేమి ఉండదు. హరిప్రసాద్ గారు గోపాలకృష్ణ గారు ఎదురుకుండా కూర్చుంటే చెప్పేస్తాను. ఎవ్వరూ లేకపోతే నా ఎదురుకుండా ఒక శ్రోత కూర్చునున్నాడు అని ఊహ చేసి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఉద్ధరింపబడడం ప్రధానం కదా, కాబట్టి చెప్పేస్తాను. 8 తర్వాత నేను వెయిట్ చేయడం అన్నది ఉండదు. మీరు 8 గంటలకు వచ్చేయాలి. నేను మీతో ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ధన్యులు అవ్వడం అని ఒక మాట ఉంటుంది. నైమిత్తిక తిథి అస్తమానం రమ్మంటే రాదు, ఏడాదికి ఒక్కసారే వస్తుంది. మనం ధన్యులం కావాలి, ఒక గొప్ప సేవ ఒకటి చేసుకుంటూ ఉండాలి నైమిత్తిక తిథి నాడు. నరసింహస్వరూపం ఎప్పుడు దేనికి ప్రీతి చెందుతుంది అంటే చందన సేవకి ప్రీతి చెందుతుంది. ఆయనకి గంధం రాయాలి. గంధం రాస్తే గంధానులేపనానికి ఆయన ఎంతో ఆనందం పొందుతాడు. మా కాకినాడలో మా కాకినాడని మన కాకినాడ మీ అందరూ కూడా మాకు అతీతి, మీకు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే మీరు రావచ్చు మా కాకినాడలో, మన కాకినాడలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు. కాబట్టి మేము అక్కడ లక్ష్మి లలితాస్వరూపానికి శారదానవరాత్రుల్లో చందన చిర్చితని చేయడం కోసమని చందనం తీస్తాం. ఒకరోజు చందనం తీయండి అంటే ఎంత భక్తితో తీస్తారంటే కొన్ని బకెట్ల చందనం నిండిపోతుంది. నిండిపోతే ఈ చందనం అంతటితోటి చందన చిర్చిత చేస్తాం, అంటే చందనపు ముద్దతో అలదుతాం మూర్తుల్ని. అలా చల్లబడిన మూర్తి మన చేత్తో మనం తీసుకుని ఈశ్వరుడికి అర్పించుకుంటే కైక కైంకర్యం ఏది చేతకాపోయినా గంధం తీయగలంగా. వంశాభివృద్ధి మీకు ఇందాకనే చెప్పాను, పుత్రపౌత్రాభివృద్ధిగా ఉంటారు. అంతక మించిన గొప్ప సేవ ఇంకొకటి ఉండదు. అందుకే నేను మీతో ఏం మనవి చేస్తానంటే 7 గంటలకి పీఠ ప్రాంగణం దూరంగా ఎవరైనా నిలబడితే ఏమిటో చప్పుడు వినపడాలి. ఏమిటా పీఠంలో చప్పుడు ఏమిటి అని అందరికీ అనుమానం రావాలి. ఏమిటా చప్పుడు? సాన మీద గంధపు చెక్కలు పెట్టి అరగదీస్తున్న చప్పుడు. ప్రాంగణం అంతా కూర్చుని చందనం తీస్తుంటే ఈ చందనం అంతా చక్కగా ఓ బకెట్లోకో పాత్రలోకో తీసుకుంటారు. తీసుకుని అర్చక స్వామి వారి దగ్గర పెట్టుకుంటారు. దాన్ని మధ్యాహ్న వేళలో వచ్చిన చందనం ఎంతుందో చూసి ఇంత చందనము రాయొచ్చు అంత చందనము రాయొచ్చు, భక్తుల యొక్క స్థితి ఎంత అన్నది ఆయన యొక్క అలంకారం బట్టి తెలుస్తుంది. వచ్చిన చందనాన్ని బట్టి రామచంద్రమూర్తిని అంతటినీ చందన చర్చితోని చేస్తారు. ఇంకా ఎక్కువగా మీ అందరూ తీస్తే గంధపు పౌడర్ మాత్రం ఇవ్వకండి. గంధపు పౌడర్లు గంధము కాదు, చందనం కాదు అది. మనం అరగదీయాలి చందనాన్ని. సీతమ్మ తల్లిని కూడా చందన చర్చిత. ఇంకా ఉంటే లక్ష్మణస్వామి చందన చర్చిత. ఇంకా ఉంటే హనుమ కూడా చందన చర్చితుడవుతారు. ఆ రోజు సాయంకాలం దర్శనమివ్వరు. చందనం అంతా అలది అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలీదు. నిజంగానండి, మనం తీసిన చందనంతో ఆయన ఒంటి నిండా అలదుకుని ఆయన కూర్చుంటే అసలు మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి,
ఘుమ ఘుమ ఘుమ ఘుమ లాడిపోతుంటారు.

మూర్తి. ఆ రాత్రంతా మనం రెక్కల కష్టంతో తీసిన చందనాన్ని ఈశ్వరుడు ఒంటి నిండా రాసుకుని మరనాడు పొద్దున్న తెర వెనక అభిషేకం చేసి చందనం తీసేస్తారు, ఒలిచేస్తారు చందనం అంతా ఒలిచి అది మళ్ళీ మనకే ప్రసాదం కింద ఇచ్చేస్తారు. కాబట్టి అందున నృసింహ జయంతి మామూలుగా ఏదో చేద్దాం సేవని చేయడం కాదు, అంత గొప్ప తిథి వచ్చింది. 7 గంటల నుంచి 8 గంటల వరకు, 8 తర్వాత ఇంక చందనం చేసినా తీసుకోకండి, ఎందుకంటే ఈ ప్రతిదానికి ఒక నియమం ఉండాలి. 7 నుంచి 8 వరకు మీరు చక్కగా ఆ రోజు ఉదయం మగవాళ్ళు ఆడవాళ్ళు అని నియమం ఏం లేదు. దీనికి ఏ విధమైనటువంటి అర్హతానర్హతలు లేవు. వీళ్లే పాల్గొనాలి, వీళ్ళు పాల్గొనకూడదని లేదు. కానీ ఈశ్వర కైంకర్యానికి ఇస్తున్నారు కాబట్టి తలస్నానం చేసి చెయ్యలేకపోతే అండి పసుపు నీళ్లు చల్లుకొని, అంటే ఏదైనా అనారోగ్యం చేత మీ శరీరం అనుమతించకపోతే చక్కగా బయలుదేరి ఉతికిన బట్టలు కట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని వీలైనంత వరకు మగవారు కట్టుకోగలిగితే పంచా, లేకపోతే ఓ లుంగీలాగన్నా కట్టుకుని పైన వస్త్రం లేకుండా తీస్తే చాలా మంచిది. ఓ ఉత్తరీయం వేసుకుని చందనం. ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి స్వరూపాలే, వాళ్ళు ఇలా ఉండాలని నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ పరాశక్తి స్వరూపాలు, మమ్మల్ని కన్న తల్లులు. కాబట్టి మీరు చక్కగా వచ్చి కూర్చుని చందనం తీసేస్తే చాలు. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి వద్దండి, ఇక్కడికి వచ్చే తీయండి, ఇంటి దగ్గర తీసి ఇక్కడికి తీసుకురాకండి, వద్దు. ఎందుకంటే మళ్ళీ పాత్ర వాడడం అవన్నీ మారిపోతుంది. అంటే ఇక్కడికి రండి, మీకు నీరు సిద్ధంగా ఉంచుతారు చక్కగాను, 6:30కే సిద్ధం చేస్తారు. మీరు ఎక్కడ కూర్చున్నా మీకేం అభ్యంతరం చెప్పరు, మీరు ఎక్కడ మీకు తేలిగ్గా ఉంటే అక్కడ కూర్చోండి. 1 గంట మీరు ఎంత చందనం తీయగలరో అంత చందనం తీసి నరసింహస్వామికి ఇచ్చేయండి. రామచంద్రమూర్తిని చందన చర్చితుండి చేస్తారు. ఆ రోజు రాత్రి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోవాలి అందరు. అలా మీరు చెయ్యండి. ఆ రోజు ఎల్లుండి నృసింహ జయంతి, ఆ మరునాడు సుందరకాండ ప్రారంభం అయిపోతుంది. స్వామి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనకి శాప విమోచనమైపోయిన ఘట్టం వింటారు మీరు ఆ రోజు రాత్రి. విన్న తరువాత నేను ఉపన్యాసాన్ని ఎల్లుండి సాయంకాలం కొంచెం తొందరగా పూర్తి చేస్తాను. మీ అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం తెచ్చుకోండి. ఏకకంఠంగా మనందరం కలిసి లక్ష్మీ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి మనందరం కలిసి ఆ రోజున నేను దర్శనం చేసుకున్నాక మీరు దర్శనం చేసుకోక్కర్లేదు, మీ అందరిలో నేను ఒకన్ని, మనందరం కలిసి లోపలికి వెళ్ళి చక్కగా అందరం ఆ చందన మనం తీసే చందనాన్ని బట్టి 4 స్వాములు చందన చర్చితులు అవుతారు. అందం అప్పుడు ఉంటుంది. చందనం ఎక్కువైంది అనుకోండి పాదాలు చందనపు ముద్దతో నింపేస్తారు, వేళ్ళు అవన్నీ కుంకంతో అలంకారం చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ శాకాంబరి అలంకారం చందన చర్చిత నేనే చేస్తుంటాను కూడా కాకినాడ పట్టణంలో. కాబట్టి అందంగా చాలా వైభవోపేతంగా అలంకారం చేద్దాం. చేసి చక్కగా సాయంకాలం ఘుమఘుమలాడిపోతున్న చందన మంటపంలో ఆ స్వామిని దర్శనం చేసుకుని హనుమ శాప విమోచనం విని విష్ణు సహస్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని దర్శనం చేసి వెడదాం. ఆ మరునాడు అంటే ఇది గురువారం నాడు జరుగుతుంది, శుక్రవారం నాడు ఉదయం సుందరకాండ ప్రారంభం. ఆ రోజు ఉదయం చతుర్థి స్వాతి నక్షత్రంతో ఉంది. స్వాతి నక్షత్రం వాయు సంబంధమైన నక్షత్రం, వాయుపుత్రుడు హనుమ. కాబట్టి మనం ఆ రోజున వాయువు హనుమ వినాయకుడు ఒక్కలాంటి వారు. ఆ రోజున వినాయక స్వామికి చాలా విశేషమైన ఆరాధన జరుగుతుంది. గరికతోటి ఎర్రపూలతోటి శుక్రవారం నాడు ఉదయం విశేషంగా గణపతిని ఆరాధించి 108 కొబ్బరికాయలు కొట్టి 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. గణపతికి ప్రశస్తి ఏంటంటే కొబ్బరికాయలు నిలబడి కొట్టాలి, 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు, కొట్టి నీరాజనాలు ఇచ్చుతారు ఆయనకి. ఆ రోజు ఉదయం మళ్ళీ నేను ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. 8 గంటల నుంచి 9:30 వరకు ఎంతవరకో నేను వినాయకునికి సంబంధించినటువంటి తత్వం మీద మీ అందరికీ గణపతి వైభవము అని ఒక ప్రసంగం చేస్తాను. ఈ 2 ప్రసంగాలు బోనస్ ప్రసంగాలు. కాబట్టి ఆ రోజున శుక్రవారం నాడు ఉదయం గణపతి వైభవాన్ని విని చక్కగా గణపతికి ఆ గరికతోటి ఎర్రపూలతోటి పూజ జరుగుతుండగా చూస్తే చాలా విఘ్నాలు పోతాయి సంకల్పసిద్ధికి. అది దర్శనం చేసి నీరాజనం పుచ్చుకుంటాం. ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. సాయంకాలానికి ఆ దేవాలయం అంతా కూడా పుష్పాలతో అలంకరిస్తారు. మనం చక్కగా అవి తీసుకుని ఆ రోజున బోలెడన్ని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టించండి, ఆ మోదకాలు కూడా నైవేద్యం పెట్టిస్తారు. ఇవన్నీ సాయంకాలం ప్రసాదం కింద ఇస్తారు. చక్కగా ఇవన్నీ తీసుకుని గణపతి దర్శనం చేసుకుంటే శుక్రవారం నాడు సాయంకాలం నుంచి ఇక సుందరకాండ ప్రారంభం.

అత్యద్భుతంగా జరుపుకోవడానికి వీలుగా నైమిత్తిక తిథులు వచ్చాయి. కాబట్టి గంధపు సాన చెక్క మీరు సిద్ధం చేసుకోవడానికి వీలుగా నేను ఇవాళ చెప్పాను. ఎందుకు చెప్పానంటే మా ఇంట్లో సానా చెక్క లేవండి అన్నవాళ్ళు కనీసం ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే పీఠంలో ఒకవేళ ఉంటే ఉన్న మటుకు కొన్నింటిని సరఫరా చేస్తారు. కాబట్టి మీ అందరూ ఆ కోణంలో సిద్ధమై చక్కగా ఎల్లుండి 7 గంటలకు వచ్చి శ్రీ నృసింహ జయంతిని కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేసుకొని దర్శనాలు చేసుకొని మనందరం పరవశించిపోయి సంతోషంగా గడిపి మనం ధన్యులం అవుదాం. కాబట్టి మర్చిపోకండి ఎల్లుండి ఉదయం 7 గంటలకి. మళ్ళీ రేపు కూడా ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంతే. ఇప్పుడు మనం 11 మార్లు రామనామాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత టోకెన్స్ ఇవ్వాలి ఇస్తున్నారా అండి పిల్లలకి? May 14 తర్వాత ఏదో ఒక రోజున పిల్లలకి జీవితాన్ని భగవద్ అనుగ్రహం పొందడానికి వీలుగా ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయం మీద నేర్పడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణా తరగతిలో పాల్గొనడానికి విద్యార్థులకు ఇవ్వబడేటటువంటి అనుమతి పత్రాలు ఇవాళ ఇస్తారు. ఉపన్యాసం అయిపోయాక మీరు వాటిని పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, కానీ పిల్లల్ని పంపుతామన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇంకో పిల్లాడి అవకాశం మనం పాడు చేయకూడదు. అవి కొద్దిగా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టుకుని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు జీవితాంతం చక్కగా వాళ్ళకి ఏ అనుమానం లేకుండా అసలు ఎందుకు ఎలా చేసుకోవాలో వాళ్ళకి బాగా అర్థమయ్యేట్టు మా పిల్లలందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ పెన్స్ కూడా ఇద్దాం. వాళ్ళందరూ నోట్స్ కూడా రాసుకోవడానికి వీలుగా చెప్పి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తానేమండి. అందుకని

0: ಮಮು
1: ಮಂಗಳಾಶಾಸನ ಪರೈಹಿ ಮದಾಚಾರ್ಯ ಪುರೋಗಮೈಹಿ ಸರ್ವೈಶ್ಚ ಪೂರ್ವೈರಾಚಾರ್ಯೈಹಿ ಸತ್ಕೃತಾಯಾಸ್ತು ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕೋಸಲೀಂದ್ರಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೇ ಚಕ್ರವರ್ತಿ ತನೂಜಾಯ ಸರ್ವಭೌಮಾಯ ಮಂಗಳಂ ಉಮಾಕಾಂತಾಯ ಕಾಂತಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಗಿರೀಶಾಯ ದೇವಾಯ ಮಲಿನಾಥಾಯ ಮಂಗಳಂ ಕರಚರಣಕೃತಂ ವಾ ಕರ್ಮವಾಕ್ಕಾಯಿಜಂ ವಾ ಶ್ರವಣನೈನಿಜಂ ವಾ ಮಾನಸಂ ವಾಪರಾಧಂ ವಿಹಿತಮ ವಿಹಿತಂ ವಾ ಸರ್ವಮೇತ್ತಕ್ಷಮಸ್ವ ಶಿವ ಶಿವ ಕರುಣಾಬ್ಧೇ ಶ್ರೀ ಮಹಾದೇವ ಶಂಭೋ ಸರ್ವಂ ಶ್ರೀ ಉಮಾಮಹೇಶ್ವರ ಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ.
2: ನೀವು ಈ ವಿಷಯಾನ್ನ ದೃಷ್ಟಿಲೋ ಪೆಟ್ಟುಕೋವಲಿಸಿ ಉಂಟುಂದಿ. ನೀವು ಎಕ್ಕಡ ದಾಕ್ಕುನ್ನಾ ಲಕ್ಷ್ಮಣನು ಚೀಲ್ಚೇಸ್ತಾಡು ಆ ಗುಹನಿ. కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకుని బ్రతకగలనని నువ్వు అనుకోకు, కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకుని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావంటే నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటానంటున్నావు. స్వయం ప్రభాబిలంలో నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరానని మర్చిపోతున్నావు. ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం. నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు. అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే, శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు, నేను ఎందరో పెద్దల్ని చూశాను. నేను అటువంటి అధికారిని ఒకరిని, ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు, పేర్లు చెప్పడం బాగుండదు, వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి ఎందు ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి. 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం, 24 బీజాక్షరాలకి వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే. రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానమును చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది?

బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది, ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం శ్రీరామాయణం అనేటటువంటిది. ఒక మాలామంత్రమే అనుకోవచ్చు మీరు, అంత గొప్ప కలిగినది. అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను, శ్రీరామాయణంలో కొన్ని కొన్ని కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని మీరు విడిచిపెట్టకూడదు. వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువుగారి మాటకు అంత గొప్పతనం ఎక్కడొస్తుంది? ఆయన బుద్ధి ప్రచోదనం, ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత విలువ వచ్చింది. అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు? బాగా చదవాలి. ఏవో పనికి మాలినవి కొన్ని కొన్ని మాటలు ఉండొచ్చు. పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు. మీరంత శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి ఉంటుంది. మీరు చదువుకోవాలి, మీరు చదువుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు తరువాతి తరాలని ఉద్ధరించగలుగుతారు. ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి? నేను మీతో యథార్థం చెప్తున్నాను, అక్రాస్ ది డైనింగ్ టేబుల్. నేను నిజం చెప్తున్నాను మీతో. అందుకే గృహస్థు ఎప్పుడూ బిడ్డలతోటే భోజనం చేయాలి. బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు. మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి, ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే. అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి ఆరో వంతు మనసదై కూర్చుంటుంది రామాయణం. మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి, వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు. కాబట్టి నేను అస్తస్తమానం మళ్ళీ ఏదో దాని పేరు ఎత్తుతుండడం ఎందుకు? ఈయనకి ఇదో పెద్ద క్రోధంలా ఉంది వాటి మీద అనుకుంటారు. కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి, నాకేం క్రోధం కాదు. కాకపోతే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ వస్తువు తప్ప ఎప్పుడు ఉండదని చెప్తుంటాను నేను. వస్తువు వస్తువుగా తప్పేం ఉందండి? తప్పేం లేదు. ఒక యానిమల్ ప్లానెట్లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇవాళ ఇప్పుడే చూడొచ్చు. సింహాచలంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా. ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు. అది వస్తువు దోషమని మీరు ఎప్పుడు అనకూడదు. వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది. తప్ప మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది. అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు. అందుకని నేను దీనికి వ్యతిరేకం కాదు. నేను అలా ఇప్పుడు టీవీకి కోటేశ్వరారి వ్యతిరేకం అని అనకండి, నేను అలా కాదు. నేను చూస్తాను టీవీ, కాకపోతే బీ సెలెక్టివ్ కదా, అంతగా నా కళ్ళెద్ద దాని గురించి. కాబట్టి స్వామి హనుమంటారు, స్మరంత పుత్రనారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితా ఖేదిత దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠత. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా తింటారు, పనేముంది, చక్కగా తినేస్తారు, తినేసి పడుకుంటారు. మరి ఏం చేయాలి? ఇంకా వ్యవహారం ఏముంది? కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, మీరు ఏమీ చేయకుండా తినడమే కార్యక్రమం కింద ఉంటే ఏమైపోతుందో తెలుసా అండి? తినగానే కునుకొచ్చేస్తుంది. కంటికి కడుపుకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది నిండితే ఇది పడిపోతుంది. అందుకే కదా ఉపవాసం చేయండి. ఈశ్వరుడు ఎంత బుద్ధి బాగా నిలబడాలంటే దీంట్లో పదార్థం తగ్గించేయమంటారు. కాబట్టి ఇది నింపితే ఇది పడిపోతుంది, ఇది పడిపోతే పడుకుంటాడు. అక్కడ పడుకుని లేచి ఏం చేయాలి? అలాగే దొల్లుతూ ఉంటాడు. లేచి ఏం చేయాలిరా ఇప్పుడు నేను అంటాడు, ఒకొక్కటి చూడండి లేవడం, అలా పడుకుని ఉంటాడు. పడుకుంటే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి? మా ఆవిడ ఏం చేస్తుందో అని ఒకటి మొదలు పెడతాడు. ఇక నే బయలుదేరేటప్పటికి వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు, పాపం ఏమైందో అని వీడంటాడు. ఆఖరికి ఏం చేస్తారో తెలిసి అంగదా వీళ్ళందరూ కలిసి, ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఏమో సీతమ్మ జాడ దొరికి

ఉండేదేమో, మనందరం కుటుంబాలతో ఉందేమోమేమో అని మొదలుపెట్టి, రెండో కోణం మొదలుపెట్టి, త్వాం కరిష్యంతి పృష్ఠత, నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు, నీదే తప్పంటారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు. వీళ్ళందరినీ నువ్వు రక్షించే మొనగాండంట, ఇటు స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోతే బతకగలను అనుకుంటున్నావా? క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా, ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం. ఒక అది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం, మిగిలిన వాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది. కాబట్టి ఖేదితా దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠత, నీవు వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు. సత్వం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభి తృణాదపి భృశోద్విఘ్న స్పందమానాత్ భవిష్యసి. వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున. వీళ్ళందరూ ఏం మొదలెడతారంటే, ఫోన్ లేరా ఏదో ఒకటి కిష్కిందకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, వెళ్ళిపోగానే సుగ్రీవుడిలో పట్టేసుకోడు. ముందు కిష్కిందలోకి వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోసారి భార్య బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుక్కుని, ప్రభు తప్పైపోయింది, అంగదుడు ఇలా అన్నాడు ఆ రోజున, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం, ప్రభు ఆజ్ఞ మేమించి మాకు అప్పటికి ఎవరాదు ఆయనే కదా ఎదురుగుండా ఉన్నవాడు, ధిక్కరించలేం, వెళ్ళాం, క్షమించినా మీరే, మమ్మల్ని చంపేసినా మీరే, మీరు ఏం చేసినా మేము సిద్ధమని కాళ్ళ మీద పడిపోదాం, ఇంతమందిని వెళ్ళి పడిపోతే ఏమో రక్షిస్తే రక్షిస్తాడు, మహా అయితే ఖైదులో బారేస్తాడు, కనపడుతుంటారుగా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా, వీళ్లల్లో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి ఎడతాడో, జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కనే మిగులుతానేమోనని నీలో భయము ఉద్విగ్నమై గడ్డి పరక కదిలినా హడిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది, సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలు పెట్టిన భయం గడ్డి పరక కదిలినా భయపడే స్థితికి వస్తావు. అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పర్యవసానం. కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు. అస్మాభిస్తు గతం సార్ధం వినీత వధు అదుపస్థితం అనుపూర్వ అనుపూర్వ్యాత్తు సుగ్రీవో రాజ్యేత్వాం స్థాపయిష్యతి. చక్కగా మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి, మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి, మేమిలా స్వయం ప్రభా బిలంలో చిక్కుబడిపోయాం, ఈ కారణం చేత సీతమ్మ జాడ తెలియలేదు, కాలం ఇందుకని దాటిపోయింది అని మనం చెప్తే, ఒక్కనాటికి సుగ్రీవుడు మనని చంపడు. చంపడమే ప్రధానంగా, చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు. వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు. దాహంతో ఆకలితో వెళ్ళాం, వెళ్లకుండా ఉండలేంగా, అది శరీరానికి ప్రాథమిక అవసరం, అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలంటే సచ్చి ఊరుకుంటుంది, అది ఉంటే కదా వెతకడం. సీతమ్మ అందుకని వెళ్ళాం బిలంలోకి, ఆవిడే చెప్తోంది వెళ్ళిన వాడు బయటికి రావడం కుదరదు, ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ, లేకపోతే మనం బయటకు వస్తామా, ఎందుకు చంపుతాడయా సుగ్రీవుడు. నువ్వు బాగా ఆలోచించు, మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు, మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు. తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమకి ఏం చెప్పారో అదే, అంతకన్నా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి, కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నవి. ఆయన అన్నారు చూసారా, వీళ్ళు తినేసి పడుకుంటారు, ఇంకా పని ఉండదు, ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది, తిని పడుకుని ఉండిపోతే, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో, మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు సముద్రం మీద వాయేజ్కి వెళుతుంటారు వాళ్ళు, సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడన్నా మెరైన్ ఇంజనీర్స్ని ఇక్కడికి వస్తారు 2-3 రోజుల్లో ఒక ఆయన సుబ్బారావు ఆయన అడగండి, వేసే శిక్ష ఏమిటో తెలుసా? 1 వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు, ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు. సముద్రం మీద ఇంక ఏమి పనుండదు, ఆయన ఎవ్వరూ పలకరించరు, డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్కి సంతకం పెట్టేయడం,
చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టి ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టి వేసి పెడతారు,

ఓ రోజున చక్క పూరి వేసి పెడతారు తినేయడం. ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో. ఆ సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోడం. అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నిద్రపట్టదు. సముద్ర ఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే వారం రోజులు ఆ శిక్ష వేస్తే 3 రోజులు అయ్యేటప్పటికీ ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. వాడి జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండు. మెరైన్ ఇంజనీర్స్ యూజువల్గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు. హనుమ ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చాయి. ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి. ఏదో చెప్పారు కదా అని చెప్పినట్టు చేయడం ఎప్పుడూ ప్రయోజనం కాదు. ఏదో నాకు వెనకటికి ఒక ఆయన చెప్పారు, ఏమిటో ఇవా నాకు రామాయణం వింటే అన్ని ఇలాంటివి గుర్తొస్తుంటాయి. మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు, చనిపోయి కొంతమంది ఉంటారు, ప్రాణాలతో కొంతమంది ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా, కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్నవాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే పిఓడబ్ల్యూ అంటారంటే పిడబ్ల్యూఓ ప్రిజనర్ ఆఫ్ వార్ అని. ఈయన కానీ దొరికాడు అనుకోండి, ఆ శత్రుదేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు ఇంకా. అందుకని గబగబా ముందు కొస ప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు. దానికి డాక్టర్స్ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేచో చూసి డెడ్ అలైవ్ అని స్లిప్స్ పెడతారు. పెడితే గబగబా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గభాలను విసిరేస్తారు వ్యాన్లోకి. అలైవ్ కొంచెం బతికున్నాడు అంటే గబగబా ఓ స్ట్రెచర్లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తారు. అంటే బతికున్నాడు కదా, మరి అలా విసిరేస్తే ఎలాగా తీసుకురావాలి హాస్పిటల్ కానీ. డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిదో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు డెడ్ అని స్లిప్ పెట్టాడు. ఆయన ఇంకా కొద్దిగా బతుకున్నాడు. వీళ్ళు తీసుకొచ్చి 2 చేతులు పట్టుకుని వ్యాన్లో విసిరైపోతుంటే ఆయన అన్నాడు ఐఎమ్ ఎలైవ్ అన్నాడు. నేను బతుకున్నాను అన్నాడు. వీళ్ళు అన్నారు షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యువర్ డెడ్ నోర్ మోయ్, నువ్వు చచ్చిపోయావని సర్టిఫికెట్ పెట్టేశారు నీ. అది ఎలా ఉంటుంది వినడానికి, బాగుంటుందేమో, తన డ్యూటీ తను కరెక్ట్గా చేసేసినట్టు ఉంటుందేమో, కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుబడిపోయానన్నా నాకు అనవసరం, నెల్లో రాలేదని చంపేయడు సుగ్రీవుడు. కారణం తెలుసుకుంటాడు, తెలుసుకుని క్షమిస్తాడయా ప్రభు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ప్రభువు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు, కాదు, ఆయన విశాల హృదయుడు, ఆయన పరిపాలన సమర్థత కలిగిన వాడు. ప్రభువు యందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు. అసలు ప్రభుభక్తి లేనివాడు ఏమీ చేయలేడు. కాబట్టి ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్యప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు ననాశయేత్. ఆయన ధర్మం తెలుసున్నవాడు, నీకు తండ్రి, ప్రీతి కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు, చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు నిన్ను ఎందుకు చంపుతాడు? ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు? ఆ ఆలోచన విడిచిపెట్టేసి ప్రియ కామశ్చతే మాతు తదర్థం చాస్య జీవితం తస్యాపత్యంచ నాస్త్యన్యత్ అస్మాదంగద గమ్యతాం. నువ్వు ఒకటి గుర్తించు, అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు, కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం. 2, ఇప్పుడు తార ఆయన భార్య, ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తుంటాడు. రుమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది. తారకి ప్రీతి చేయడము, నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము, కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ ఎందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప, నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది? ఒకటి తార ఖేదపడుతుంది, తన భార్య బాధపడుతుంది, యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు, అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు? సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో, తన జీవితం తను పడిచేసుకుంటాడా? ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత

0: ఖచ్చితంగా ప్రవర్తించిన వెనక మేము సాక్ష్యం చెప్పిన సుగ్రీవుడు నిన్ను చంపుతారని ఎందుకు అనుకుంటున్నావు? నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి నువ్వు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి ప్రయత్నం చెయ్య, నువ్వు ఇలా స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతాను, ఇక్కడ పడుకుంటానన్నమాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు. అంటే ఆయన హృదయం ఏమిటి? రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం. కానీ నేను మీతో మనవి చేశాను కదండి, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చిన్న విషయం వచ్చిందనుకోండి ఇంకసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు. ఇంకసలు ఎన్ని మాటలు అంటారంటే మీతోటి మీకు విసుగొచ్చేస్తుంది, అయ్య బాబోయ్ నా ప్రారంధం ఇదేమిట్రా ఇలా తినేస్తున్నాను నన్ను అని. ఏదో ఎవరి దగ్గరికో పెడతారు మీరు, ఆ పెళ్ళి నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఆయన మీరేదో పెళ్లి మాటలకు వెళ్ళారు, పెళ్లి నిశ్చయం అయిపోయింది వాళ్ళ అమ్మాయి, నేను బాగా మాట్లాడానే ఆ విషయంలో, నేను బాగా మాట్లాడానే, అవును మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిది అని చూసారా, బాగా మాట్లాడాను కదా, అవును బాగా మాట్లాడారు, ఇది ఎన్ని మాటలు? ఇక 3 రోజులైనా 4 రోజులైనా వచ్చే వారం ముహూర్తాలు ఎట్టుకుందాం, మీరు వెళ్ళిపోకండి ఉండండి అన్నారు. 3 రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ప్రారంభం అనిపించేస్తుంది. ఇక అస్తమానం ఇంక నేను బాగా మాట్లాడానే, నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి, అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది, కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారనుకోండి 4వ రోజున వచ్చి, నేను ఎందుకన్నానంటావు అని మిగిలిన 3 రోజులు తినేస్తాను. 2 ఎక్స్ట్రీమ్సే, మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతోటి, చాలా ఇబ్బంది. మీరు విసుక్కున్నారనుకోండి, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు, చూస్తారా అలా ఉంటుంది. చూసావా, నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చానా, నీకు నేను కష్టమైపోయాను, నీకు బరువు అయిపోయానని మొదలెడతాడు. మీరు అనడానికి ఉండదు, వినలేరు. స్నానం చేసినా అదే, పూజ చేసుకుంటున్నా అదే, అన్నం తింటున్నా అదే, పడుకున్నా అదే, ఏం చేస్తున్నా అదే చెప్తాడు. ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా. అక్కడతో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడం, అది హైపర్ సెన్సిటివ్ అంటారు. ఏమో ఇవాళ నేను ఎక్కువ ఎందుకో ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి. చాలా కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది. అది చిన్న విషయానికి విపరీతమైన పొంగు, చిన్న విషయానికి విపరీతమైన కుంగు. ఆ కుంగులో అగాధాలు చూస్తుంది, ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది. రెండిటినీ భరించడం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు. కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి. 2 men look through the same bars, వన్ అట్ ది స్టార్స్ అండ్ వన్ అట్ ది మట్ అని, ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు అంతరిక్ష ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు, ఒకడు కిందున్న బురద చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది? ఒకడు ఊర్ధముఖ చలనం, ఒకడు అధోముఖ పతనం. ఎవడిని ఎవడు రక్షిస్తాడు? ఎవడికి వాడు రక్షకుడు? ఉద్ధరైన ఆత్మానాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి? ఎవడికి ఆకలిస్తే వాడు అన్నం తినాలి. కాబట్టి అంగదుడు అంటాడు, స్థైర్యం ఆత్మమన శౌచం అనుశంస్యం అధాజ్యవం విక్రమశ్చైవ ధైర్యం చ సుగ్రీవో నోపపద్యతి భ్రాతుర్జ్యేష్ఠస్య యో భార్యాం జీవతో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్తు స్వీకరోతి జుగుప్సితః కథం స ధర్మం జానీతే ఏన భ్రాత్రా మహాత్మన లక్ష్మణస్య భయాద్యేన నా ధర్మ భయ భీరుణ ఆదిష్టా మార్గితుం సీతాం ధర్మమస్మిన్ కథం భవేత్ తస్మిన్ పాపే కృతజ్ఞేతు స్మృతిహీనే చలాత్మని ఆర్యః కో విశ్వస్సే జ్ఞాతు తత్కులీనో జిజీవిషు. ఆయన అంటాడు, అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు, ఆయన శౌచమున్నవాడు కాడు, ఎప్పుడూ అబద్ధాలాడేటటువంటి స్వభావం ఉన్నవాడు, విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు. ఎంత హీనమైన మనస్సున్నవాడంటే మా పినతండ్రి, నా తండ్రి దుందుబితో యుద్ధానికి వెడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసి ఇంటికి వచ్చేసాడు. రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు. ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా? వాలిని చంపేసిన వాడు సుగ్రీవుడిని చంపాడు, నువ్వు ఈ తప్పు చేసావని నేను మీకు కిష్కింధకాండలో చెప్పా. సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు ఋషిముఖ పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి? తెలుసు. మరి తెలిసిలా ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది. అందుకని అందరి ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళలో ఆ లక్షణాలే చూస్తాడంతే.
1: తలుచుకుంటేనే జుగుప్స.

మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు. ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు, కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించినవాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు, మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతజ్ఞుడు, పాపి, స్మృతిహీనుడు, చంచలమైన మనస్సున్నవాడు, విశ్వాస ఘాతకుడు, అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు. ఆయన వంశంలో పుట్టిన వాడిని, ఆయన కుటుంబంలో పుట్టిన వాడిని నేను ఎలా నమ్ముతాను, కాబట్టి నేను నమ్మను అన్నాడు. అప్పగింతలు మొదలుపెట్టాడు, కాబట్టి నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు, హనుమ నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు. అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకను, ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు. ఇంత చెప్పింది ఎందుకు పనికొచ్చిందంటే, రాజకార్యం మీద ముందుకెడదామంటాం లేదు, ఇక్కడే చచ్చిపోతానన్నాడంటే ఇదే నేను మీతో మనవి చేసింది. ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో, ఇది దిద్దుకోవలసి ఉంటుంది. ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అండి, వాళ్ళు బరువు అయిపోతారు. కుటుంబానికి, సమాజానికి, కార్యాలయానికి ఎక్కడుండనివ్వండి ఇబ్బంది వాళ్ళతో. కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి, ఎవరను చూసారా నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు అంటాడు. రండి అమ్మాయ్యా మీరు వచ్చారా, ఇంకా మాకు భయం లేదన్నారనుకోండి, ఇక పట్టపగాలు ఉండం. అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి. అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది వీళ్ళని ఎలాగ అసలు మనం వ్యవహారం నడపడం అని. అలా ఉండకూడదు, ఆ మనస్సు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది. గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం. రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం, శంకరాచార్యులు వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు, పుట్టలేదు, పుట్టబోడు. శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు, పుట్టాలని కోరుకుంటాను. మళ్ళీ శంకరుడు అవతారం స్వీకరించాలని నా కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి, నేను ఇక్కడే చచ్చిపోతాను. మీరేం చేస్తారో తెలుసా, వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట, తన ధర్మం, తను మంచివాడు. వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి, నేను నా మంచితనం నాది అని ఓ చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది చూడండి, అలా ఉంటుంది అనమాట. చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమండి నా మంచితనం నాది అంటుంటాడు. మళ్ళీ అర్థమవుతుంది ఎదురుకుండా వినేవాడికి వాడంత అమాయకుడా. కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి, నే చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి, పాపం తార కూడా చచ్చిపోతుంది, ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి, ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి, అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా, చచ్చిపోవడం ఏడు తను అసలు ఆ కోణంలో ఆలోచించడు. కాబట్టి మా అమ్మని ఓదార్చండి, రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి, రుమని ఓదార్చండి, నా కడపటి నమస్కారాలు తెలియచేయండి. ఇదిగో నేను పడుకుంటున్నాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి, చచ్చిపోవాలి. చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి, లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు. చావు లోపలికి వెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా, అంతేగా చావు అంటే. లోపలికి వెళ్ళి పైకి రాలేదనుకోండి చచ్చిపోయాడు, పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకోండి చచ్చిపోయాడు. దీనికి పెద్ద అల్లరేమిటి, మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారేమిట్లే అని పడుకున్నట్టు, దానికి పెద్ద హడావిడి, ఇవన్నీ ఎందుకు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు అంటే, నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది. ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు, నన్ను ఎలాగో చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోతాను, సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి, తార ఏడుస్తుంది, తార చచ్చిపోతుంది, తారకి నమస్కారం చెప్పండి, ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి, అవసలే చపల చిత్తులు, అవి పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపు మొదలెట్టాయి. కొంత కొంతమంది ఇదో బలహీన మనస్తత్వం, ఆ ఏడుపు ఆపి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు హనుమ, ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తున్నారు, ఆయన స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోదా అంటే ఆ వెళ్ళిపోదాం అంటారు. రెండు కారణాలు ఉంటాయి, ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి, వాడు చూడండి వాడికి తెలుసు ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటాడు. మీరు చూడండి చాలామంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి, వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటారు. సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత చమత్కారంగా

ఉంటుందంటే నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన ఫలానా ఆయన నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేశారు. ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచే ఓ విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది, ఆయన మాట్లాడాక మాట్లాడడం కష్టం, అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటాడు వాడు తిది, అలా ఏమి ఉండదు, అదొక చమత్కారం అనమాట. కాబట్టి పైగా ఒక చిన్న సలహా ఓటిస్తాడు, ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి, ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదు అంటాడు. అంటే నిజంగా తను ఏదో మాట్లాడేసేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. మీరు దీన్ని నిజంగా గమనించి రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనండి నవరసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు, మీకు చికాగ్గా ఉంటుంది, చిచి అలా ఉండకూడదు, అదేమిటది మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి. ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, మనం చక్కగా ఉండాలి, ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లేకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది మీకు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము, శ్రీరామాయణ శ్రవణము, వీటి రెండిటి వల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి ఉపకారం చేయగలదు. అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేడు. కాబట్టి

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగ వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల

0: మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది గాని ఎరువులు ఎక్కువగా వాడే భూమి గాని అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
3: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్ళీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి

0: ఇందులో రెండు మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ రెండు చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

తంత్రాలు ఎన్నో, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

నిన్ను సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి మనలో చాలా మంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇలాగా ఒంటరితనంగా ఉండటం మంచిది కాదు అని చాలా మంది పరిశోధకులు చెప్తున్నారండి. మరి ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఊబకాయం, ధూమపానం, వాయు కాలుష్యం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఆయు ప్రమాణం తగ్గిపోతుందని తెలిసిందే. మరి ఇవి మాత్రమే కాదండి, ఒంటరిగా జీవించడం, సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల కూడా ఆయా వ్యక్తులు త్వరగా మరణిస్తున్నారన్నది అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన మానసిక నిపుణుల పరిశీలన. మరి ఒంటరిగా జీవించే వాళ్ళని ఊబకాయలుగా పరిగణించవచ్చని, ఎందుకంటే ఊబకాయుల్లో మాదిరిగానే వీళ్ల ఆయు ప్రమాణం కూడా 68కి మించి ఉండటం లేదని వాళ్ళు విశ్లేషిస్తున్నారు. మరి కావాలని ఒంటరితనాన్ని కోరుకునే వాళ్ళు కొందరైతే, సరైన కుటుంబ సంబంధాలు, సామాజిక బంధాలు లేని వాళ్ళు మరికొందరు. కారణాలు ఏమైనప్పటికీ ఈ ఒంటరితనం అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్నది, ఫలితంగా మిగిలిన వారితో పోలిస్తే వాళ్ళు త్వరగా మరణిస్తున్నారని సైకాలజిస్టులు తేల్చి చెబుతున్నారండి. మరి లిసనర్స్, విన్నారు కదండి ఒంటరితనం మన ఆరోగ్యానికి మంచిది కాదని. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. Listen it and enjoy.

0: ஏஜே கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఉల్లి ప్రియులకు తీపి కవర్ అండి. అదేంటంటే ఉల్లిపాయ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మధుమేహాన్ని, కొలెస్ట్రాల్ శాతాన్ని బాగా తగ్గిస్తుందని నైజీరియాలోని డెల్టా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారండి. మరి మధుమేహంతో బాధపడుతున్న ఎలుకలను తీసుకుని రెండు విభాగాలుగా చేశారు. మరి ఒక విభాగంలోని ఎలుకలకు ఆ వ్యాధిని తగ్గించే మెటాఫార్మిన్ మందును, మరో విభాగంలోని ఎలుకలకు ఉల్లి రసాన్ని ఇచ్చి చూశారట. మరి ఊహించని రీతిలో ఔషధం ఇచ్చిన ఎలుకల్లో కన్నా రెండు డోసుల ఉల్లి రసాన్ని ఇచ్చిన ఎలుకల్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ శాతం బాగా తగ్గిందటండి. మరి ఉల్లి రసం వల్ల జీవక్రియా వేగం కూడా పెరుగుతుందట. మరి అయితే ఎలుకల కోసం నిపుణులు ఎలాంటి ప్రాసెసింగ్ చేయని ముడి ఉల్లి రసాన్ని అందించారట. మరి దీన్ని మనుషుల్లో మందుగా వాడాలంటే కొంత ప్రాసెసింగ్ తప్పనిసరి అని అంటున్నారు. మరి ఆ సంగతి ఎలా ఉన్నా సరే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన వాళ్ళు అంటుంటారు కదండి. కాబట్టి ఏదో ఒక రూపంలో ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటు రకరకాల క్యాన్సర్లకి దూరంగా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి లిసనర్స్, మీరు కూడా చక్కెర వ్యాధిని తగ్గించుకోవాలనుకుంటే ఎక్కువ శాతంలో ఉల్లిని తీసుకోవడం మంచిది. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ.

0: మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, నిద్రలేమితో బాధపడుతున్నా లేదా తక్కువ నిద్రపోతున్నా మీ బీపీ మీద ఒక కన్నేసి ఉంచాలండి మీరు. కారణం ఏదైనా సరే తక్కువ నిద్రపోతున్న వాళ్లలో బీపీ పెరగడంతో పాటు మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్, క్యాన్సర్ ఇలాంటి రోగాల బారిన పడుతున్నట్లు అమెరికాలోని ద సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ హెచ్చరిస్తుందండి. అంతేకాదు వీళ్లు ఆఫీసులో సరిగా పనిచేయలేరు కూడా. మరి వీళ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే అని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇందుకోసం 19 నుండి 36 వయసులో ఉన్న ఆరోగ్యవంతుల్ని నిద్రలేమికి గురిచేయడంతో పాటు రాత్రి వేళల్లో వాళ్ల బీపీని నోట్ చేశారట. కేవలం 4 గంటలే నిద్రపోయిన రోజుల్లో బీపీ బాగా పెరగడంతో పాటు గుండె వేగం పెరగడాన్ని కూడా గుర్తించారు. మరి నిజానికి రాత్రి వేళల్లో ఆరోగ్యవంతులెవరికైనా సరే బీపీ తక్కువగా ఉంటుంది, కానీ నిద్రలేమి వల్ల అది పెరుగుతుందని తేలింది. మరి ముఖ్యంగా రాత్రి వేళల్లో బీపీ పెరగడం అనేది హృద్రోగాలకు దారితీస్తుందన్నది మనందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఎవరైనా సరే రోజు కనీసం 8 గంటలు హాయిగా నిద్రపోయేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆ సంబంధిత నిపుణులు. మల్లిస్నర్స్, మీరు కూడా తక్కువ నిద్రపోతున్నట్లయితే దాన్ని త్వరగా మానేసి ఎక్కువ శాతం నిద్రపోవడానికి ట్రై చేసేయండి. మల్లిస్నర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ టు ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మా లిసనర్స్, తలనొప్పి మైగ్రేన్ వినడానికి చాలా చిన్న సమస్యలానే ఉంటాయండి, కానీ వీటిని భరించడం మాత్రం చాలా కష్టం. ఏదో చిన్న మాత్ర వేసుకుంటే తలనొప్పికైనా కాస్త ఉపశమనం ఉంటుందేమో, కానీ మైగ్రేన్ మాత్రం వస్తే వెంటనే తగ్గను తగ్గదు. మరి ఇంతవరకు సరైన మందు కూడా లేదు. అందుకేనండి అమెరికాలోని ఆల్బోనీ మెడికల్ సెంటర్, స్టేట్ యూనివర్సిటీ న్యూయార్క్, ఎంపైర్ స్టేట్ కాలేజీకి చెందిన నిపుణులు ఇంట్రానేసల్ చికిత్సను రూపొందించారు. మరి ఈ చికిత్సలో 88% మందికి నొప్పి వెంటనే తగ్గిందట. మరి ఈ విధానంలో రోగికి చిన్న సూది కూడా గుచ్చరు. సన్నని కెథెటర్ను ముక్కు ద్వారా స్పినోపాలిటైన్ గ్యాంగ్లియోన్లోకి చొప్పించి లిడోకైన్ అనే మందుకు పంపిస్తారు. అంతేనండి, మరి దీనివల్ల ఆ రోగులకు నొప్పి తీవ్రత వెంటనే సగానికి పైగా తగ్గిందట. మరి అంతేకాదు, ఈ చికిత్సా విధానం వల్ల ఇతరాత్ర మందులేమీ అవసరం లేకుండానే వాళ్లకు చాలా రిలీఫ్ గా అనిపించిందటండి. అయితే ఇది మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం కాదు. సరైన పరిష్కారం దొరికే వరకు తాత్కాలికంగా తగ్గించే ఇలాంటి పద్ధతుల్ని ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు అని అంటున్నారు సంబంధిత నిపుణులు. లిసనర్స్, ఇప్పటి వరకు మన కార్యక్రమంలో మనకి ఒంటరితనం ఎంత మంచిది కాదు, అదేవిధంగా మన చక్కెర వ్యాధికి ఉల్లి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతారు అండ్ అలాగే మైగ్రేన్ కి తాత్కాలికంగా తగ్గించే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మళ్ళీ రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే ఆఫ్రీన్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన రేడియో విష్ణు 90.4. లిసనర్స్, మరి ఆ సూక్తులు ఏంటో తెలుసుకుందామా?

0: మానవులు తన నడవడిని యత్నముతో చక్కబరుచుకోవలను. ధనము ప్రధానం కాదు, అది వస్తూ పోతూ ఉండును. ధనహీనుడు హీనుడు కాడు, కాని చరిత్రహీనుడు ఎన్నటికీ హీనుడే సుమా.
1: ధత్

ధర్మము అనేక రూపాలు కలది. వాటిని ఎందరో మహర్షులు తమ తమ అనుభవ జ్ఞానాన్ని పురస్కరించుకుని చెప్పి ఉన్నారు. వాటన్నింటికీ శిరోభూషణమైనది అంతరేంద్రియ నిగ్రహం అని చెప్పవలను.

సదాచారము, వినయము, విద్య, కీర్తి, అతిథి పూజనము, దానము, ధర్మము, దయ, జ్ఞానము ఈ తొమ్మిదినే గలవాడై శ్రోత్రియుడు. ఏ మహాపాపాన్ని కావించిన వాడేనను పశ్చాత్తుడై శ్రోత్రియని ఇంటికేగి అతని అన్నమును యాచించి తినవలను. అది లేనిచో మంచి నీటినైనను గ్రహించవలను.

ప్రవేత్ అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ శాంతి తపము ధ్యానము సత్యము ఈ ఎనిమిది గుణములున్ను విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరములైన పుష్పములు. ఈ పువ్వుల చేత పూజించిన విష్ణువు తృప్తుడగును, కాని ఇతర పుష్పముల చేత కాదు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టు

దయ, దానశీలత, అంతరింద్రియ నిగ్రహము, దైవభక్తి, గురుభక్తి, ఓర్పు, సత్యము, శౌచము, తపస్సు, అస్తేయము, ఇవి గృహస్థుల ధర్మములు.

0: बन्धुवद्वृत्ति इति कर्तव्यतां सतां.
1: అచంచలమైన ఈశ్వర విశ్వాసం కలిగి ఉండుట, తన జీవితాన్ని దేశ ప్రయోజనం కొరకే గడుపుచూ ఉండుట, లోకము అందరి ఎడలను బంధు సమాదర దృష్టిని కలిగి ఉండుట, ఇవన్నీ సత్పురుషులైన వానికి కర్తవ్యములు.

ఏ గృహస్థని ఇంటి నుంచి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి పోవునో, అట్టివాడు ఆ గృహస్థు చేసిన మంచి కర్మ ఫలితాన్ని కొంపుతూ తాను గావించిన దుష్కర్మల ఫలము ఆ గృహస్థునికి ఇచ్చి పోవుచున్నాడు. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠంలోని విశేషణాలు అనే తెలుగు వ్యాకరణం పాఠం వింటారు.
2: పిల్లలు, వ్యాకరణం అనగానే అదేదో బూచి అని అనుకోనక్కర్లేదు. భాషలో గల ప్రతి అక్షరానికి, పదానికి, పద సమూహాలకు మనకున్నట్లే పేర్లున్నాయి. ఆ పేర్లు ఎలా వచ్చాయి, భాషలో ఎప్పుడు ఎక్కడ ఏ పదం వాడాలి అని నేర్పించేది వ్యాకరణం. ఇది వినండి. సరయూ నది ఒడ్డున గల అయోధ్య నగరానికి రాజు దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి రాణులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి కుమారులు. ఈ మాటలలో గల, వారి అనే మాటలు తప్ప మిగిలిన పేర్లన్నీ నామవాచకాలే. భాషలో మనం నామవాచకాలు నేర్చుకుంటే నాలుగో వంతు భాష మనకు వచ్చినట్లే. ప్రతి పేరు నామవాచకమే. ఆ పేరుకు రంగు, రుచి, వాసన, గుణం, పరిమాణం ఉంటాయి. తెల్లని గుర్రం, తీయని పెరుగు, సువాసన, మంచి మనిషి, ఎత్తైన కొండ, లోతైన అగాధం, విశాల నగరం, ఇలా నామవాచకం యొక్క గుణాన్ని తెలుసుకోగలిగితే మనకు రెండో వంతు భాష వచ్చినట్లే. మరి ఇప్పుడు నామవాచకాల గుణగణాన్ని తెలియపరిచే మాటలను ఏమంటారో తెలుసుకుందామా?
3: పిలక తాత వెళ్ళి గిలక బావి నుండి నీళ్ళు తోడి తెచ్చే. ఎందుకు నవ్వుతున్నారు?
4: లేకపోతే ఏమిటా పాట?
3: భలే దానివే. ఈ పాటలో బోలెడంత వ్యాకరణం ఉంది.
4: ఈ పిచ్చి పాటలో వ్యాకరణమా?
3: అవును. మరి
4: ఏముందో చెప్పు చూద్దాం.
3: మరి మరి
4: నీ పిచ్చి పాటలో వ్యాకరణం మరి మరి.
3: తాతకు పిలక ఉంది కదా,
4: ఉంటే
3: బట్టతల తాత, క్రాఫింగ్ తాత, అట్లాగే పిలక తాత.
4: అయితే
3: తాతల్లో నీళ్లు తెచ్చింది పిలక ఉన్న తాత కాబట్టి ఈ పిలక నీళ్లు తెచ్చిన తాతను మనకు చూపిస్తుంది.
4: కాబట్టి తాత గొప్పతనం పిలక అంటావు, అంతేనా?
3: అవును.
4: మరైతే ఇందులో వ్యాకరణం ఏముంది? అలా ఆలోచిస్తూ బుర్రగొక్కుంటావే, చెప్పు మరి.
3: అదే జ్ఞాపకం రావడం లేదు, ఉండండి చెప్తాను.
5: ఏమిట్రా అందరూ ఇక్కడ చేరారు, ఏమిటి విశేషం?
3: గుర్తొచ్చింది, అది అదే విశేషం.
5: విశేషం ఏమిట్రా అని నేను అడిగితే అదే విశేషం అంటావు ఏమిటి?
4: వీడు పిచ్చి పాట ఒకటి పాడి అందులో వ్యాకరణం ఉందని మమ్మల్ని.
3: అవును నిజం, ఆ పిలక తాత యొక్క గొప్పతనం చెప్తుంది కాబట్టి అది ఆ తాతకి విశేషం అన్నమాట.
5: ఏది ఆ పాట పాడు విందాం.
3: పిలక తాత వెళ్ళి గిలక బావి నుండి నీళ్లు తోడి తెచ్చే.
5: నవ్వకండి మరి. ఒరే ఇందులో వ్యాకరణం?
3: అదే చిన్నానా, ఇందాక చెప్పావే విశేషమని, అది వ్యాకరణంలో ఒక భాగం.
5: అయితే
3: తాతకు పిలక విశేషమే కదా.
5: పిచ్చివాడా, అది విశేషం కాదు, విశేషణం.
3: అదే విశేషణం.
5: అది సరే, తాతకు పిలక విశేషమని ఎవరు చెప్పారు?
3: నిన్న మాస్టారు విశేషణం గురించి చెప్పారు, అందుకని నేనే ఈ పాట పాడి తాతకు పిలక, బావికి గిలక విశేషమని చెప్పాను. తప్ప
5: ఈ విషయం తర్వాత చెప్తాను. అసలు విశేషణం అంటే ఏమని చెప్పారు మీ స్కూల్లో?
4: మాకు భాషా భాగాల గురించి చెప్పారు అంకుల్.
5: అవేమిటో చెప్పగలవా?
4: అవి ఐదు భాగాలు, నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియా, అవ్యయం.
5: కరెక్ట్. ఒరే కృష్ణ, ఇప్పుడు చెప్పరా నీ పాట గురించి.
3: పిలక తాత వెళ్ళి.
5: ఆపు, ఇందులో ఎన్ని పదాలున్నాయరా?
3: మూడు.
5: వెరీ గుడ్. పిలక తాత వెళ్ళి. చూడమ్మా, ఇందాక నువ్వు చెప్పావే భాషా భాగాలని, వాటిలో ఈ శబ్దాలు వేటికి సంబంధిస్తాయో చెప్తావా?
4: ఓ, పిలక తాత రెండు నామవాచకాలే, వెళ్ళి, క్రియ.
5: ఒరేయ్, మరి ఇందులో విశేషణం ఎక్కడుందరా? అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట.
3: మరి
5: నేను చెప్తాను వినండి.

0: ఇందులో మూడు పదాలు ఉన్నాయి కదా, పిలక, తాత, వెళ్ళి. ఈ మూడు పదాల్లో ఏ పదానికైనా గొప్పతనం చెప్పాలి అనుకోండి.
1: అంటే
0: ఇప్పుడు పిలక చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడేమంటాం?
1: పెద్ద పిలక అని అంటాం.
0: మరి తాత కూడా?
2: బోష్ తాత.
0: అలాగే వెళ్ళి అనే పదానికి?
3: గబగబా వెళ్ళి.
0: అది ఇప్పుడు మళ్ళీ వినండి. పెద్ద పిలక, బోసి తాత, గబగబా వెళ్ళి. ఇందులో పెద్ద, బోసి, గబగబా అనే పదాలు ఏం చెప్తున్నాయి?
3: ఆయా పదాల అంటే నామవాచకము క్రియల యొక్క విశేషాలని తెలియజెప్తున్నాయి.
0: వెరీ గుడ్. అంటే ఇలా విశేష లక్షణాలను తెలియజేసే పదాలు విశేషణాలు అన్నమాట.
2: అంకుల్,
0: ఏమిటమ్మా?
2: నామవాచకాల క్రియల యొక్క విశేషములు తెలియజేస్తాయి విశేషణాలు. మరి వీటిలో తేడాలున్నాయా?
0: ఉన్నాయమ్మా.
3: మరి వాటిని ఎట్లా తెలుసుకోవాలి?
0: ఇవన్నీ మీకు చెప్తాను, అందుకు నన్ను ఏమంటారు మీరందరూ?
1: మంచి అంకుల్ అంటాం.
0: సరే, నేను మంచి అంకుల్ని. మరి ఈ మంచి మీకు కనబడుతుందా?
3: కనబడదు.
0: కానీ
2: అది మీ గుణం.
0: మంచి అనేది నా గుణం, కాబట్టి ఇదే విశేషణం అనవచ్చు.
3: అంటే గుణవాచక విశేషణం కదా చిన్న.
0: మరో ఉదాహరణ నువ్వు చెప్పమ్మా.
2: తెల్లని గులాబీ. తెల్లని కనబడుతుంది కదా అంకుల్?
0: అయినా అది కూడా గుణాన్ని తెలియజేస్తుంది. మరి ఆ తాత ఎట్లా వెళ్ళాడు?
3: గబగబా వెళ్ళాడు.
0: కాబట్టి
3: గబగబా అన్నది క్రియా విశేషణం, అవునా చిన్న?
0: కరెక్ట్. త్వరగా, చక్కగా, పొడుగ్గా, ధైర్యంగా, చీకటైనా, పాతదైనా, ఇలాంటివన్నీ క్రియా విశేషణాలు.
2: ఇవేనా, ఇంకా ఉన్నాయా?
0: ఉన్నాయమ్మా.
3: ఏమిటవి?
0: వస్తున్నా. ఇక్కడ మీరెంతమంది ఉన్నారు?
2: ఒకటి, రెండు, మూడు, ముగ్గురం.
0: ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తారు?
2: ముగ్గురం ఉన్నాము.
0: కాబట్టి ముగ్గురు కూడా విశేషణమే. అయితే ఈ మూడు, ముగ్గురు ఏం చెప్తుంది?
1: సంఖ్యని చెప్తుంది.
0: సరిగ్గా చెప్పారు. అంటే ఇద్దరు బాలలు, ఎన్నో మేకలు, మూడు ఆకులు, పది మంది మనుష్యులు, కొన్ని రూపాయలు, మొదటి స్థానం, ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. శ్రీనాథుడు కవి, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి?
3: రెండు. శ్రీనాథుడు కవి.
0: అవి ఏ భాషా భాగాల్లో చెప్పండి చూద్దాం.
2: శ్రీనాథుడు నామవాచకం, కవి నామవాచకం.
0: తప్పు.
2: ఎందుకు?
0: ఇక్కడ కవి అన్న పదం క్రియకు బదులుగా వాడబడింది, అందున విశేషంగా.
2: అంటే
0: శ్రీనాథుడు గొప్ప కవి అయినాడు. ఇందులో కవి అయినాడు క్రియ, అయినాడు తీసేసి కవిని క్రియగా వాడతాం.
3: మరి మంచి లేదుగా?
0: వస్తున్నా. మంచి అన్నది లేక గొప్ప అన్నది చెప్పకపోయినా ఆ అర్థం వస్తుంది. ఇప్పుడు మరో ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అజారుద్దీన్ భారత క్రికెట్ కెప్టెన్ అంటే ఏమిటి అర్థం?
2: అజారుద్దీన్ గొప్ప కెప్టెన్ అయినవాడు అని. కాబట్టి కెప్టెన్ అనేది క్రియాపదంగాను, గొప్ప అని చెప్పకపోయినప్పటికీ అది విశేషంగాను మనకు అనిపిస్తుంది, అవునా?
1: అవును.
0: అందువల్ల క్రియకు బదులుగా వాడే విశేషణాన్ని విధేయ విశేషణం అంటాం. ఏమంటాం?
3: విధేయ విశేషణం అని అంటాం.
0: ఇప్పుడు చెప్పండి, విశేషణం అంటే ఏమిటో?
3: నామవాచకముల యొక్క క్రియల యొక్క విశేషములను తెలియజేసే పదాలు విశేషణములు.
0: విశేషాలు కాదు కదా. అవి ఎన్ని రకాలు?
2: నాలుగు.
0: అవేమిటో నువ్వు చెప్పమ్మా.
1: గుణములను తెలియజేసే గుణవాచక విశేషణములు మంచి, తెల్లని.
0: ఇంకోటి నువ్వు చెప్పరా.
3: క్రియా విశేషణాలని చెప్పే క్రియా విశేషణాలు త్వరగా, చక్కగా.
0: మూడోది నువ్వు చెప్పమ్మా.
2: మూడోది మూడు అన్నవి సంఖ్యా విశేషణాలు.
0: బాగా చెప్పావమ్మా. మరి నాలుగోది చెప్పిన వారు ధన్యులు.
3: చెప్పిన వారు ధన్యులు క్రియకు బదులుగా వాడబడిన విశేషణము గనక విధేయ విశేషణం, అవునా చిన్న?
0: చాలా బాగా చెప్పావురా.
2: విశేషణాలు అయిపోయినట్లేనా?
0: అప్పుడేనా, ఇంకా ఉన్నాయి. ఇంకా అంటే చాలా కాదు, ఒక్కటంటే ఒక్కటి.
3: ఏమిటది?
0: నేను ఇప్పుడు చెప్పిన విశేషణములు అన్న వాక్యంలో క్రియ ఏదో చెప్పండి.
2: చెప్పినా. మరైతే చెప్పు అన్న పదం క్రియ కదా.
0: బాగా గుర్తించావమ్మా. చెప్పు అన్న పదంలోంచి పుట్టిన పదమే ఈ

0: చెప్పిన అన్నపదం.
1: ఈ ఇది కూడా క్రియల యొక్క విశేషణం తెలియజేస్తుంది, కాబట్టి క్రియా విశేషణం అన్నమాట.
2: కాదర్రా, చెప్పిన అన్నది చెప్పు అన్న పదంలోంచి వచ్చింది, కాబట్టి క్రియాజన్య పదం అవుతుంది. అంటే ఈ విశేషణం క్రియాజన్య విశేషణం అన్నమాట. ఇప్పుడు విశేషణం అంటే ఏమర్థమైందో ఒకసారి చెప్పండి, విందాం.
0: నామవాచకాల క్రియల విశేషములను తెలియజేసేది విశేషణం.
3: గుణవాచక విశేషణములు మంచి, తెల్లని.
0: క్రియా విశేషణాలు త్వరగా, చక్కగా.
1: క్రియాజన్య విశేషణాలు చూసినా చెప్పినా.
3: సంఖ్యా విశేషణాలు మూడు, నాలుగవ.
2: ఆఖరిది నేను చెప్తా, రాముడు ధన్యుడు. ఇది విధేయ విశేషణం, అవునా?
1: పెద్ద పిలక బోసి తాత కిర్రుమని గిలక పెద్ద బావి నుండి నీళ్లు గబగబా తోడి తెచ్చెను.
4: విన్నారుగా, విశేషణాలు అంటే ఏమిటో. నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, వీటి యొక్క గుణగణాలను తెలియపరిచేవే విశేషణాలు. ఈ గుణగణాలను వివరించడాన్నే వర్ణన అంటాం. మనుష్యులు, పశువులు, చెట్లు, కొండలు, నదులు, ప్రదేశాలు, వస్తువులు, వీటి పేర్లు తెలియచేసే మాటలను సంజ్ఞానామవాచకాలు అంటాము. సంజ్ఞ అంటే పేరు. పట్టాభిరాముడు, సింహము, రావి చెట్టు, వింధ్య పర్వతము, గంగానది, వారణాసి, గడియారము, ఈ పేర్లన్నీ సంజ్ఞానామవాచకాలు. ఈ నామవాచకాల గుణాలను వర్ణించి చెప్పడం విశేషణం. సుందరమూర్తి రాముడు, కొదమ సింహము, పెద్ద రావి చెట్టు, ఎత్తైన వింధ్య పర్వతము, ఎల్లప్పుడు ప్రవహించే గంగానది, పవిత్ర వారణాసి, అందమైన గడియారము. సుందర, కొదమ, పెద్ద, ఎత్తైన, ఎల్లప్పుడు, పవిత్ర, అందమైన మొదలైన మాటలు విశేషణాలు. వేగముగా పరిగెత్తుట, నెమ్మదిగా మాట్లాడుట, త్వరగా నడువు. ఈ వాక్యాల్లో వేగము, నెమ్మది, త్వరగా అనే మాటలు పరిగెత్తు, మాట్లాడు, నడువు అనే క్రియలను వర్ణిస్తున్నాయి. వీటిని క్రియా విశేషణాలు అంటాం. రంగు, రుచి, వాసనలను తెలియపరిచేవి గుణవాచక విశేషణాలు. తెల్లచీర, పుల్ల పెరుగు, సువాసన, తెలివైన బాలుడు మొదలగునవి. సంఖ్యను తెలియపరిచేవి సంఖ్యావాచక విశేషణాలు. ముగ్గురు కవులు, నలుగురు కుమారులు, మంచివాడు, చెడ్డవాడు, వగరు కాయ, ఇలా సర్వనామాలకు, నామవాచకాలకు ముందు వచ్చే విశేషణాలను సహజ విశేషణాలు అంటారు. గోపి బుద్ధిమంతుడు, వాడు తెలివైన వాడు అనే వాక్యాల్లో నామవాచకాల తర్వాత విశేషణాలు వచ్చాయి. ఇలాంటి వాటిని విధేయ విశేషణాలు అంటారు. మన విశాల భారతదేశానికి ఉత్తరాన ఎత్తైన హిమాలయాలు, మూడు వైపులా లోతైన సముద్రాలు ఉన్నాయి. తీయని నీరు ప్రవహించే గంగా గోదావరులు, రకరకాల ఔషధులను అందించే గిరులు ఉన్నాయి. పచ్చని పైరులతో, అనేక రుచుల పండ్ల తోటలతో, సువాసనలు విరజిమ్మే వివిధ పూల వనాలతో మన దేశం అలంకరించబడి ఉంది. అయితే అధిక జనాభా వలన మనకు ఆయాసంగా ఉంది. ఇలాగా మనం నామవాచకాలను, సర్వనామాలను, క్రియలను ఆయా విశేషణాలతో అలంకరించడం నేర్చుకోవాలి.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని విశేషణాలు అనే తెలుగు వ్యాకరణ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అతిసార వ్యాధి అనే పాఠం వింటారు.
1: నమస్కారం సార్.
6: కూర్చోండి, కూర్చోండి. అటెండెన్స్ తీసుకుందాం. శ్రీనివాస్.
7: Yes, sir.
6: రేణుక.
8: Yes, sir.
6: రామ్మూర్తి.
9: Yes, sir.
6: రవి.
10: Present, sir.
6: మంజుల.
11: మంజుల రాలేదు సార్.
6: నిన్న కూడా రాలేదే, ఎందుకా అని.
11: ఏమో సార్, నిన్న వాళ్ళ ఇంటికి పోతే పడుకుని ఒకటే మూలుగుతోంది.
6: శాంతి, ఏంటో అడిగావా మరి?
11: అడిగాను సార్, నీరసంగా ఉందిట, రెండు రోజుల నుంచి విరచనాలు అవుతున్నాయట.
6: మరి ఆసుపత్రికి వెళ్ళిందా?
11: లేదు సార్, పోలేదంట.
6: వట్టి విరేచనాలే కదా అని వాళ్ళమ్మ ఆసుపత్రికి తీసుకెళ్ళుండదు.
11: అవును సార్.
6: ఏదొచ్చినా అదే పోతుందిలే అని అశ్రద్ధ

0: చేయకూడదారా, చివరికి ప్రమాదమైపోతుంది.
1: విరచనాలైనా ప్రమాదమేనా సార్?
0: ఎక్కువ అయితే చాలా ప్రమాదం, ఒక్కోసారి ప్రాణాపాయం కూడా.
1: అయితే సాయంత్రం మంజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాను సార్.
0: అవును చెప్పు.
1: చిన్నమ్మా చిన్నమ్మా, మంజులుందా?
2: ఉందమ్మా, అదే పొద్దుటి నుంచి లేవలేదు. బయటికి పోతుంది వస్తుంది.
1: నిన్న ఇంటికి పోయి చెప్పమని మా మాస్టర్ చెప్పారు చిన్నమ్మా. విరచనాలే కదా, నే అశ్రద్ధ చెయ్యొద్దని.
2: దీనికి కూడా ఏడదావకానకు పోనమ్మా, సొంటోడు కూడా పొద్దుగాల నుంచి వాంతులు చూసుకుంటున్నాడు. నా పానం పోతుంది తల్లి ఈళ్లతో.
1: కాదు చిన్నమ్మా, మంజుల చూడు, అసలు కళ్ళు కూడా తెరవటం లేదు, కళ్ళు పీకిపోయినాయి.
3: మా అయ్యో కడుపు నొప్పి అబ్బా.
2: ఎన్నిసార్లు పోయినాయే ఇప్పటిదాకా?
3: ఏమో లెక్క పెట్టలేదమ్మా, 10 సార్లు పోయింటా.
2: ఏందో ఏమో.
1: మొన్న ఆ బండి మీదవి కొనుక్కు తినద్దే అంటే విన్నావా? అందుకే వచ్చుంటుంది.
3: నువ్వు పైసలు ఇచ్చినావు కదమ్మా, ఆకలి తింటే జిలేబీ కొనుక్కున్నా.
2: మీతో పెద్ద తలనొప్పి అయిపోయిందే పద, డాక్టర్ అమ్మ ఏమన్నా మందు చెప్తుందేమో.
1: అవును తీసుకెళ్ళి చిన్నమ్మా, మాస్టర్ కూడా అదే చెప్పారు.
2: ఆని కూడా తీసుకుపోతా.
3: మంచినీళ్ళమ్మా.
2: ఎన్నిసార్లు తాగుతాయే, పొద్దుగాల నుంచి తాగుతూనే ఉన్నావు కదా.
3: దప్పికైతుందే మరి.
2: ఇదిగో పట్టు తాగు పద. నమస్తే డాక్టర్ అమ్మా.
4: ఆ నమస్తే. ఏం మల్లమ్మా, ఏంటి సంగతి?
2: ఏం చేయనమ్మా, ఈ పిల్లలతో పెద్ద బాధ అయిపోయింది. ఈ పిల్లకి ఒకటే భేదులు మొదలైనాయి, చంటోడికి పొద్దుగాల నుంచి 2 ఆంతులైనాయి.
4: ఏది మంజు ఇట్రా నోరు తెరు. ఆ పొద్దుటి నుంచి ఎన్నిసార్లు బయటికి వెళ్ళావు?
3: 10 సార్లైనా పోయింటా డాక్టర్, ఒకటే నీళ్ళగా అవుతున్నాయి.
4: మల్లమ్మా దీనికి డయేరియా అయ్యింది.
2: వాళ్ళమ్మో అదేందమ్మో.
4: అంత కంగారు పడకు, దాన్ని తెలుగులో అతిసార వ్యాధి అని అంటారు.
2: ఈ రోజునాలు కూడా జబ్బేనా అమ్మా?
4: ఆ అవును, పైగా అది అంటువ్యాధి కూడా.
2: ఈ రోజునాలు అంటుకుంటాయా? ఏదో గజ్జి తామరలాగా.
4: ఎందుకంటుకోదు, నీ పిల్ల బయటికి పోయినప్పుడు ఈ జబ్బు క్రిములు దానిమీద వాలుతాయి. అవి తిరిగి మీరు తినేవాటి మీద నీళ్ల మీద వాలితే అందరికీ అంటుకుంటుంది. పరిశుభ్రం ముఖ్యం మల్లమ్మా ఎప్పుడైనా.
2: ఎట్టాగమ్మా, ఏదో కాస్త చదిపో గిన్నెలో పెట్టి పోతాను. ఆకలేనప్పుడు ఆళ్ళు పెట్టుకు తింటారు.
4: అదే నీ పొరపాటు, ఆ చద్దన్నం పాచిపోతుంది, ఈగలు వాలుతాయి, పిల్లలు అట్లానే తింటారు, అందుకే ఈ జబ్బులు వస్తాయి.
2: మరి చద్దన్నం ఒకటే పెట్టను తల్లి, అప్పుడప్పుడు పైసలు కూడా ఇస్తాను.
4: అదిగో అది కూడా తప్పే, వాళ్ళ మురిక్కాలోల దగ్గర బళ్ళ మీద చేస్తారే ఆ పునుగులు చక్రాలు అవన్నీ కొనుక్కు తింటారు.
3: అవును డాక్టర్ అమ్మా, మొన్న జిలేబీ కొనుక్కు తిన్నా, ఇంత బాగుందో.
4: చెప్పానా, అందుకే దీనికి విరోచనాలు. మరి నీళ్ళన్నా శుభ్రంగా ఉంచుతున్నావా?
2: ఏం శుభ్రం అమ్మా, అసలే నీళ్లు దొరకటం లేదని కుండన నీళ్లు పారిపోయకుండా నింపుతా ఉంటా.
5: డాక్టర్ గారు, మొన్న సన్న పురుగులు చేపల్లాగా కదులుతూ ఉంటే అమ్మకి చూపించా.
6: ఏమోనమ్మా, మేమన్నీ ఏం చూస్తాం, నల్లకాడ అంతా బురద. ఆడ నా పిల్లలు ఒప్పక్క దొడ్డిపోతారు, బట్టలు ఉతుకుతుంటారు, ఎట్టనో కాసి నీళ్లు పట్టుకుని బయటపడతా.
4: నేను చెప్పేది అదే, బావిలో నిలవ ఉన్న నీళ్లు గాని శుభ్రంగా లేని నీళ్లు గాని తాగితేనే ఈ అతిసార వ్యాధి అంటే నీళ్ల విరోచనాలు అవుతాయి.
2: పిల్ల ఎలా పడిపోతుందమ్మా, ఊరికే దప్పిగా నీళ్లు తాగొద్ది, బయటికి పోద్ది.
4: నువ్వు ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం తాగించు.
2: అదేం ద్రావకం అమ్మో, నాకేం తెలుస్తుంది?
4: అదేం పెద్ద కష్టమైంది కాదులే, మంచినీళ్లు పెద్ద గిన్నెతో మరగబెట్టు, అవి బాగా చల్లారాక ఒక గ్లాసుతో నీళ్లు తీసుకో.
2: ఆ అట్లనేగా పొద్దుగాల నుంచి చేస్తుంది.
4: వట్టి నీళ్లు కాదు మల్లమ్మా, అందులో చిటికెడు ఉప్పు, చిన్న చెంచాడు చక్కెర కలుపు, మూత పెట్టి ఉంచి కాసిని కాసిని తాగించు.
2: అట్లనే పనికి పోయేటప్పుడు ఓ గిన్నెడో కలిపిపోతా.
4: ఒక్కసారి గిన్నెడు కలిపి పెట్టకూడదు, ఎప్పటికప్పుడు గ్లాసులో కలుపు.
2: అసలు చక్కెరే దొరకట్లేదు కదా తల్లి.
4: చక్కెర లేకపోతే బెల్లం కూడా వేయచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం బజార్లో ప్యాకెట్లలో దొరుకుతున్నాయి, అవి కూడా కలపచ్చు.
2: సరేనమ్మా అయితే. అవును చంటోడికి ఇదే ఇవ్వచ్చా అమ్మా?
4: పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇదే. ఇదిగో ఈ మందు కూడా ఇవ్వు.

0: పోతాయి.
1: సరేనమ్మా, పోతాం మరి, పదవే.
0: ఏం మల్లమ్మా, పిల్లగెట్టా ఉంది?
1: ఇదిగో గిప్పుడే దవకాను పోయి వస్తున్నా. గచ్చరిగాని చెత్తంతా గట్ల ఇంటి ముందు పోస్తున్నా. ఏంది?
0: అయ్యో బయటనే కదా, నీ ఇంట పోసానా?
1: అటు కోపం తెచ్చుకోకు శాంతమ్మా. డాక్టర్ అమ్మ శుభ్రంగా ఉండాలని చెప్పింది, గందుకని చెప్పా.
0: పిల్లలకు విరేచనాలు కావటం మామూలే, డాక్టర్ లేదో అంటుంటారు, దానికి ఏం భయంలే.
1: అట తీసేక తల్లి, ఇలా దవకాన కాడ చూసినా ఆడ పోరాడికి సీసా ఎక్కిస్తున్నారు. నర్సమ్మని అడిగితే ఈ రోచనాలు అవుతున్నాయంట, స్మారకం తప్పిపోయాడు.
0: అమ్మో అట్లనా?
1: ఒక్కోసారి పానం కూడా పోతుందంట శాంతమ్మ.
0: నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. మా పిల్ల కూడా పొద్దుటి నుంచి కడుపులో నొప్పి అంటుంది.
1: ఏదొచ్చినా జాగ్రత్తగా ఉండాలంట. పదే నీళ్లు కలిపి తాపుతా.
2: మంజులొచ్చిందా ఇవాళ? విరేచనాలు తగ్గినాయా?
3: తగ్గినాయి సార్, ఇవాళే అన్నం తిన్నా.
2: తగ్గిపోయాని? జామకాయలు లడ్లు జిలేబీలు అన్నీ తినకూడదు మరి.
3: ఎందుకని సార్?
2: త్వరగా అరగవు, అన్నం మెత్తగా ఉడికించి తినాలి. మజ్జిగ, గంజి, బార్లీ నీళ్లు, కొబ్బరి నీళ్లు, సగ్గుబియ్యం జావ ఇలాంటివి తినొచ్చు.
3: డాక్టర్ అమ్మ ఏవో నీళ్లు తాగమని చెప్పింది సార్.
4: అవేంటి సార్?
2: లవణ మిశ్రమ ద్రావకం అయి ఉంటుంది.
4: అదో రకం కూల్ డ్రింకా సార్?
2: కూల్ డ్రింక్ కాదు రవి, నీళ్ల విరేచనాలైతే ఒంట్లోని లవణాలన్నీ బయటికి పోతాయి కదా, అవి మళ్ళీ మన శరీరానికి కావాలి కాబట్టి నీళ్లలో ఉప్పు పంచదార వేసి ఇమ్మని చెప్పుంటుందర్రా.
3: అవి తాగి తాగి డోక్కొస్తాను సార్.
2: మరి డోకంటే ఎలా? ఏదంటే అది తిన్నారంటే మళ్ళీ ఈ జబ్బు వస్తుంది, ఒకరికొస్తే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటుకుంటుంది.
4: మాకు అసలు ఏం తినచ్చో ఏవి తినకూడదో అన్నీ చెప్పండి సార్.
2: అయితే మీరు ఒక చార్ట్ తయారు చేయండి, క్లాసులో పెడదాం.
4: చెప్పండి సార్.
2: చార్ట్ గీసి ఒక ప్రక్క తినకూడనివి, ఒక ప్రక్క తినదగినవి వస్తువులు రాయండి. తినకూడని వాటిలో ఒకటి, ఎక్కువ కారాలు తినకూడదు.
4: ఎందుకు సార్? మామిడికాయ పచ్చడి వద్దా సార్?
2: ఎక్కువ విరేచనాలు అయ్యాక జీర్ణకోశం సున్నితంగా ఉంటుంది, కారం తగలగానే మంటలేస్తుంది.
4: అమ్మో వద్దులేండి. అయితే
2: రెండు, నూనె పదార్థాలు కొంచెం తగ్గించాలి.
4: పండ్లు తినొచ్చా సార్?
2: తినొచ్చు, కానీ బాగా పండినవే తిను.
4: మరి ఏవేవి తినొచ్చు సార్?
2: బాగా ఉడకబెట్టిన కూరలు, ఆలుగడ్డలు, బీన్స్ కానీ, పప్పు అన్నీ తినొచ్చు.
4: కూరలు చెప్పారు కానీ మరి మాంసం వద్దా సార్?
2: పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం వచ్చాక చేపలు, మాంసం, గ్రుడ్లు అన్నీ తిను.
3: అమ్మయ్యా, అయితే ఇక అన్నీ తినొచ్చు.
2: మంజుల, తినమన్నా కదా అని అదే పనిగా తినేవు, అజీర్ణమై మళ్ళీ విరేచనాలు అవుతాయి.
3: అమ్మో తినండి సార్, రెండు రోజులకే నేను డీలా పడిపోయాను.
2: మీకు తెలిసింది కదా ఇప్పుడు ఏం తినాలో ఎలా తినాలో.
3: తెలిసింది కానీ రోడ్డు మీద పోతున్నప్పుడు బండి మీద చూడగానే నోరూరి కొనుక్కోవాలనిపిస్తుంది సార్.
2: కాస్త జాగ్రత్తగా ఉంటే బాధే లేదు.
3: మరి చిన్న తమ్ముడికో?
2: మీ చిన్న తమ్ముడికైతే అమ్మ పాలే మరి, ఇంకేవీ పనికిరావు. లేకపోతే సగం పాలు సగం నీళ్లు కలపాలి పల్చగా.
4: మాస్టరు వచ్చాక ఇంత బాధ కంటే అసలు రాకుండా ఎలా చూసుకోవాలి సార్?
2: ముందు పరిశుభ్రత పాటించాలి, అన్నం తినబోయే ముందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
3: మా తమ్ముడైతే ఎప్పుడూ ఆడుకుంటూ వచ్చి అట్లనే దుమ్ములో కూర్చుంటాడు, అట్లనే తింటాడు సార్.
2: అదే మీరు మార్చుకోవాలి. మీ ఇంట్లోనే కాకుండా మీ ఇంటి చుట్టూ కూడా చెత్త పోగు కాకుండా, ఈగలు దోమలు రాకుండా చూడాలి. ఇది అందరికీ నేర్పాలి.
3: శంకర్ వాళ్ళ ఇంటి పక్కనే మురుక్కాలు ఉంది సార్, అక్కడ బండి మీద పునుగులు చక్రాలు చేసి అమ్ముతూ ఉంటే కొనుక్కుని తింటూ ఉంటాడు.
2: ఆ మురుగు మీద వాలిన దోమలు ఈగలు మన ఆహార పదార్థాల మీద వాలటం వల్ల జబ్బులు వస్తాయి తెలుసా. ఇంకోటి ఏంటంటే బయటికి పోయి వచ్చాక సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, గోళ్ళు పెరగకుండా కత్తిరించుకోవాలి.
4: ఇది అంటుకోకుండా ఎట్లా సార్?
2: ఇంట్లో ఎవరికి వచ్చినా పక్కింటి వాళ్ళకి వచ్చినా మీరు నీళ్లు కాచి చల్లార్చి వడబోసి మరీ తాగాలి. నీళ్లు కాగబెడితే ఏమవుతుంది రవి?
4: అందులో సూక్ష్మజీవులు చనిపోతాయి సార్.
2: గుడ్, కరెక్ట్. ఒకరి ఎంగిలి ఒకరు తినకూడదు. ఇప్పుడు మంజులకు డయేరియా వచ్చిందనుకోండి, వాళ్ళ తమ్ముడికి తను తాగి గ్లాసు

0: కానీ కంచం కానీ వాడకూడదు, ఎంగిలి పెట్టకూడదు, అన్ని శుభ్రంగా కడగాలి.
1: ఆ ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం, అదే లవణ మిశ్రమం అని చెప్పానే, అది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. రవి, ఓ గ్లాసు నీళ్లు తీసుకురా.
2: ఆ కుండలోవా సార్?
1: ఇంటి దగ్గర అయితే కాగబెట్టినవి వాడాలి. ఇప్పుడు మీకు చూపడానికి పర్వాలేదులే, ఇదిగో ఇలా చిటికెడు ఉప్పు, చిన్న చెంచాడు పంచదార కలపండి, అంతే.
2: ఓ ఇంతేనా, మేం కూడా నేర్చుకుంటాం.
1: మీ ఇంట్లో ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచితే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఊళ్ళన్నీ శుభ్రంగా అయితే దేశమంతా శుభ్రం అన్నమాట. అందుకని అపరిశుభ్రత అన్ని వ్యాధులకు కారణం.
2: మా ఇంట్లో వెళ్ళగానే ముందు శుభ్రం చేసేస్తా. జబ్బు వచ్చినాక ఆసుపత్రికి వెళ్ళడం, బడి మానేయడం, అంతకంటే మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాను సార్.
1: ఎక్కువ విరేచనాలు అయితే డిహైడ్రేషన్ అని ఒంట్లో నీరంతా పోయి స్పృహ తప్పిపోయి చివరికి ప్రాణాపాయం కూడా జరగవచ్చు.
2: అప్పుడు ఒంట్లో నీరంతా పోతే ఎలా సార్?
1: కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు ఆసుపత్రిలో.
3: అమ్మో, అంత దాకా వస్తుందా సార్? ఇంకా నయం, మా అమ్మ దవాఖానకి తీసుకుపోయింది.
2: మీరు చెప్పినవన్నీ వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల అందరికీ చెప్తాను సార్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం కదరా. మన శరీరానికి ఏమీ రాకుండా జాగ్రత్త పడితే ఎన్నాళ్ళైనా ఆరోగ్యంగా బతకొచ్చు. మరి
3: మేము ఇంకా మీరు చెప్పినట్లే చేస్తాం సార్. మన బడిలో కూడా అంతా ఎవ్వరు చెత్త పారబోయకుండా శుభ్రం చేస్తూ ఉంటాం.
1: అవునర్రా, నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా పాటిస్తే, అంటే శుభ్రత, మితమైన ఆహారము, ఏమైనా వస్తే చికిత్స వెంటనే చేయించుకోవటము, అంతే.
2: అలాగే సార్, మంజుల బడికి రాకపోవటం వల్లనే కదా మీరు అన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు అన్నీ తెలిసాయి, మేము జాగ్రత్తగా ఉంటాం.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం విశేషణాలు మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని అతిసార వ్యాధి అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: विष्णु FM 90.4
1: ఇంటికే కాదు హృదయానికి మాట్లాడే

ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345 4.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈ

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతి రాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయ ఆనంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: Calm your mind with chakra-based meditation music. Sarigama Karva Wellness.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351699.

ఇప్పుడు సమయం 10 గంటలకు అవస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.

0: గ్యాస్ట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391. Thank you.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అవార్డు కథ వింటారు. ఎండి గారు పిలుస్తున్నారు సార్ అన్న అటెండర్ హరి మాటలతో చేస్తున్న పని ఆపి ఎండి గారి రూమ్లోకి అడుగుపెట్టాను. వస్తా ఎంటర్ప్రైజెస్ లో సీనియర్ ఆడిటర్ గా చేస్తుండటం వల్ల ఆ కంపెనీ తాలూకు బ్రాంచ్లన్నింటికి తరచూ ప్రయాణం చేసే పని తగులుతూ ఉంటుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా బ్రాంచ్ ఆడిట్ చేసే సమయం కనుక బహుశా అక్కడికి డెప్యూట్ చేయడానికి పిలిచారేమో అనుకుంటూ ఎండి గారికి విష్ చేశాను. హుందాగా తల పంకించి కూర్చోమన్నట్లుగా సైగ చేసి నేను కూర్చోగాని విజయవాడ బ్రాంచ్ పనితీరు గురించి నాతో చర్చించి ఇంటర్నల్ ఆడిట్కి విజయవాడ నన్ను డెప్యూట్ చేస్తున్నట్లుగా చెప్పారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఉన్నత విలువలకు నిదర్శనంగా అనిపిస్తూ తన సంస్థలోని ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావించి ఎండి చక్రపాణి గారంటే నాకెంతో గౌరవం. ఈరోజే బయలుదేరి విజయవాడ వెళ్తాను సార్ అంటూ లేచాను. చూడు మారుతి, వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి యథాప్రకారంగా ఒక్కో సబ్ ఆఫీసులో కేడర్కు 3 చెప్పున అవార్డులివ్వాలని కమిటీ నిర్ణయించింది. ఉమామహేశ్వరరావు గారి దగ్గర ఆ సర్క్యులర్ తీసుకుని ఆ బ్రాంచ్కి అందజేసి వచ్చేటప్పుడు ఆ వివరాలు తీసుకురండి అన్నారు ఎండి గారు. ఎండి గారు ఆ సర్క్యులర్ నాకు ఇవ్వడంలోని అంతరార్థం చూచాయిగా అర్థమైంది. నేను ఆడిట్ పని మీద వెళ్లే ప్రతి బ్రాంచ్లోనూ నా పనికి సంబంధించిన వివరాలే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించడం నా అలవాటు. నేను పరిశీలించిన విషయాల్ని ఎండి గారితో చర్చించి కంపెనీ అభివృద్ధికి నాకు తోచిన సలహాలు ఇస్తుంటాను. ఆ విషయంలో చాలా ప్రోత్సహిస్తారు ఎండి గారు. ఈ విషయం నాకు ఆయనకు తప్ప వేరెవరికీ తెలీదు. విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గారు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. 2-3 సార్లు ఈ మధ్యనే వేరే పని మీద ఆ బ్రాంచ్కి వెళ్లడం వలన అక్కడి స్టాఫ్ అందరూ నాకు పరిచితులే. నేను ఏ పని మీద వచ్చానో తెలుసుకుని స్టాఫ్ మీటింగుల కోసం కేటాయించిన సిండికేట్ రూమ్లో ఓ పక్కగా ఆడిట్ పని చూసుకోవడానికి అన్నీ అమర్చారు. వసతికి దగ్గర్లోని హోటల్లో రూమ్ బుక్ చేశారు. ఆడిట్ పనిలో పడ్డాను. మధ్య మధ్యలో సెక్షన్ వాళ్ళని పిలుస్తూ నాకు కావలసిన వివరాలు తెలుసుకుంటూ ఇంతలో బ్రాంచ్ మేనేజర్ గారు కొంతమంది సెక్షన్ హెడ్స్ సిండికేట్ రూమ్లోకి ప్రవేశించారు. చిన్న ఎమర్జెన్సీ మీటింగ్ సార్, మీకు డిస్టర్బెన్స్ ఏం లేదుగా అడిగారు బ్రాంచ్ మేనేజర్. లేదు, మీరు సమావేశం నిర్వహించుకోవచ్చు అన్నాను నేను తలెత్తకుండాని. క్యాష్ బుక్లో టిక్కులు కొడుతూ నా పని నేను చేసుకుంటున్నా వారి మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆగస్టు 15 అవార్డులు ప్రదానం చేయడానికి కేడర్కు 3 చెప్పిన ఎంపిక చేయమని హెడ్ ఆఫీస్ నుండి సర్క్యులర్ వచ్చింది. ఎక్కువ టైం లేకపోవడంతో పోయిన సంవత్సరం అవార్డుల ఎంపికకు వేసిన కమిటీ సభ్యుల్ని ఈ సంవత్సరం కొనసాగించాల్సి వచ్చింది. కమిటీ సభ్యులైన మిమ్మల్ని పిలిచింది అందుకే అంటూ సమావేశాన్ని ప్రారంభించారు బ్రాంచ్ మేనేజర్ గారు. సార్, 2-3 సంవత్సరాల నుండి నా పేరును అవార్డుకు ఎంపిక చేయడం లేదు, ఈసారైనా ఎంపిక చేయొచ్చు కదా అన్నాడు కమలాకర్. సర్లే, మొదటిగా నీ పేరే రాసుకో, నాకయ్యే ఖర్చే ఉంది ఇందులో. సెక్షన్ హెడ్స్ కోటాలో నీ పేరొకటి, ఇంకా 2 పేర్లను సెలెక్ట్ చేయాలి కదా అన్నాడు మిగిలిన సభ్యులతో. ఏముందండి, మన ఆఫీస్లో సేల్స్ వింగ్ సెక్షన్ హెడ్ జాదస్రావు, సారీ అదే మన చక్రధర్రావు ఉన్నారు కదా సీనియర్ మోస్ట్, ఆయన పేరు రాద్దాం. మహా అనుమానం మనిషి, సెక్షన్ గుమ్మస్తాలు చేయాల్సిన పనులు కూడా తనే చేసేస్తూ నోట్ ఫైల్స్ నుండి లెటర్స్ వరకు అన్నీ తనే రాస్తూ సెక్షన్ గుమ్మస్తాల సంతకం అవసరం కాబట్టి సంతకాలకు మాత్రం వాళ్ళకి ఫైల్స్ ఇస్తుంటాడు. సెక్షన్ క్లర్కులకు వచ్చిన పేపర్లను పూర్తిగా చదవనీయకుండా తనే లాగేసుకుని మొత్తం పని పూర్తి చేసి వాళ్ల చేత టైపింగ్ మాత్రం చేయిస్తుంటాడు. ఏదో ఒక పొరపాటు ఎత్తు చూపి వారికి పని చేతకాదంటూ భారం మొత్తం తనే మోయాల్సి వస్తుందంటూ వాపోతాడు. పాపం, వద్దు వద్దు అంటున్న రమేష్ను ఆ సెక్షన్కి వేశారు కదా అన్నాడు అర్జున్రావు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఆ సెక్షన్ ముందే ఉంటుంది కనుక అవార్డుల ఎంపికలో తన పేరు లేకపోతే అవమానం ఫీల్ అయి గందరగోళం సృష్టిస్తాడు. ఎందుకొచ్చిన గొడవ, అతని పేరు రాసేయండి కమలాకర్ అన్నారు బ్రాంచ్ మేనేజర్. అందరూ సీనియర్లని కాకుండా

మూడో పేరును, కొత్తగా వచ్చిన సెక్షన్ హెడ్ నిరంజన్ పేరుని సజెస్ట్ చేద్దాం. సబ్మిసివ్గా ఉంటాడు, ప్రతి పని నాతో చర్చించి గానీ చేయడు, కాబట్టి అతని పేరు రాసుకో కమలాకర్ అన్నారు మళ్ళీ బ్రాంచ్ మేనేజర్. సరే, ఇక జూనియర్ ఆఫీసర్ల కేడర్లలో ముగ్గురికి ఇవ్వాలి కదా, ఎవరి పేరు రాయమంటారు సార్ అని కమలాకర్ అడుగుతుండగానే ఫైల్లో సంతకం కోసం వచ్చి సంభాషణ వింటున్న జగన్, సార్ నాదో సలహా, పోయినసారి తనకు అవార్డు రాలేదని తెగ ఫీల్ అయిపోయి నానా రభసా చేసింది రష్మి. అసలు ఈ అవార్డులన్నీ ఎలా ఇస్తున్నారు, పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, అవార్డుకు నన్ను సెలెక్ట్ చేయకపోవడంలో రాజకీయం ఏంటి అంటూ చిందులు దక్కింది. ఈసారి తన పేరు లేకపోతే ఆఫీస్లో అకాల ప్రళయమే అన్నాడు. వామ్మో, ఆమె నోరుని తట్టుకుని ఎదురు నిలబడటం కష్టం, తొందరగా ఆమె పేరును రాసేయవయ్యా అన్నారు బ్రాంచ్ మేనేజర్. క్రితంసారి ఆమె చేసిన రగడ గుర్తొచ్చిందో ఏమో. సరే, ఇంకా రెండు పేర్లు ఎవరివి ప్రపోజ్ చేద్దాం అన్నాడు కమలాకర్ రష్మి పేరు నోట్ చేసుకుంటూ. అప్పటి వరకు మౌనంగా ఉన్న చంద్రమోహన్, సార్ మా సెక్షన్లో అందరికీ ఏదో ఒక సందర్భంలో అవార్డు వచ్చింది, పాపం లలితకి ఎప్పుడూ రాలేదు, ఈసారి ఆమెకి ఇస్తే బాగుంటుంది, ఆమె పేరు రాసుకో కమలాకర్ అన్నాడు. ఇక మూడో పేరు సతీష్ ఇద్దామా అన్నారు బ్రాంచ్ మేనేజర్. సతీష్కి ప్రతిసారి ఎందుకు సార్, అసహనంగా అడిగాడు వివేకానంద. మనకి పనికి వస్తాడు, మనం ఇక్కడ కూర్చున్న ఆఫీస్ మొత్తం చుట్టబెట్టి ఎప్పటికప్పుడు విషయాలు చేరవేస్తుంటాడు, మనం ఆమాత్రం అభిమానం చూపించొద్దా చిరుకోపంతో అన్నారు బ్రాంచ్ మేనేజర్. సరే, ఎగ్జిక్యూటివ్స్ తరఫున ఎవరిని సెలెక్ట్ చేయాలో చర్చిద్దామా, నోరు విప్పాడు రాఘవ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ప్రతినిధిగా. మన ఎమ్మెల్యే గారి తాలూకు చంద్రశేఖర్ ఉన్నాడుగా, ఎమ్మెల్యే గారితో మనకు అప్పుడప్పుడు అవసరపడుతుంటే పాపం చంద్రశేఖరేగా ఆ పనులు చేసి పెట్టేది, ఆ రుణం మనం తీర్చుకోవాలిగా అన్నారు బ్రాంచ్ మేనేజర్. మిగిలిన రెండు పేర్లలో ఒక పేరు మోహినిది రాద్దాం. ఈసారైనా అవార్డుకు నా పేరు ప్రపోజ్ చేయండి సార్, కంపెనీ మ్యాగజైన్లో అవార్డుల క్యూ ఫోటోల్లో నా ఫోటోను చూసుకోవాలనుంది అంటూ నన్ను తినేస్తోంది, మా సెక్షన్లో మోహిని పేరు రాయండి అన్నాడు రాఘవ. మూడో పేరు గురించి చర్చ జరిగేలోపే హడావిడిగా వచ్చాడు లోపలికి సత్యమూర్తి, సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. సార్, టైం ఎంతైందో చూసుకున్నారా, 1 గంట దాటింది, స్వాగత్ నుంచి స్పెషల్ భోజనాలు తెప్పించాను, రండి భోంచేసి కూర్చుందరు గాని సమావేశంలో అంటూ అందరూ లేచేదాకా హడావిడి చేశాడు సత్యమూర్తి. బిలబిలలాడుతూ నడిచారు అందరూ కూడా స్టాఫ్ డైనింగ్ రూమ్కి. సార్ మీరు కూడా రండి భోంచేద్దరు గాని అన్న బ్రాంచ్ మేనేజర్ ఆహ్వానంతో నేను కూడా పుస్తకాలు పక్కన పెట్టి లేచాను. స్వయంగా కొసరి కొసరి ఆప్యాయంగా వడ్డించాడు సత్యమూర్తి. అందరం మళ్ళీ సిండికేట్ రూమ్లో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాం. బిల్స్ ఇన్వాయిస్లు తీసుకుని వెరిఫై చేస్తూ వచ్చేవి సమావేశంలోని సంభాషణపై వేసించాను. ఎగ్జిక్యూటివ్స్ అవార్డుల ఎంపికలో మూడో పేరు గురించి చర్చ జరగలేదు, మూడో పేరు సత్యమూర్తిదేనని అర్థమైంది నాకు. సమావేశం వేగవంతం చేద్దామా అన్నారు బ్రాంచ్ మేనేజర్. మీరు ప్రపోజ్ చేయండి సార్, ఏమైనా అభ్యంతరాలుంటే మేము చెప్తాం అన్నారు సభ్యులు. అటెండర్ల విషయంలో ఆగస్ట్ నెలాఖరులో రిటైర్ అవుతున్న అంకారావుకి రిటైర్మెంట్ గిఫ్ట్గా అతని పేరు రాద్దాం, రెండో పేరు సుబ్బారావుది రాద్దాం, మనందరి ప్రైవేట్ పనులు చేసి పెడుతుంటాడు కదా. ఇక కంపెనీ తరపున నడిచే స్కూల్లోని టీచర్ల పేరు నామినేట్ చేయమని హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేశాను, వచ్చారా, అటెండర్ అంకారావు కేసు చూస్తూ అడిగారు బ్రాంచ్ మేనేజర్. వచ్చారు సార్, విజిటర్స్ రూమ్లో ఉన్నారు, పిలవమంటారా అడిగాడు అంకారావు ద్వారం వైపు నడుస్తూ. పిలుపు అందుకుని లోపలికి విష్ చేస్తూ వచ్చారు హెడ్ మాస్టర్ గారు. విషయం ముందే తెలిసినందున పేర్లను ఖరారు చేసుకుని వచ్చాను సార్, సైన్స్ మాస్టర్ హేమచంద్ర, సోషల్ టీచర్ రజని, డ్రాయింగ్ మాస్టర్ హుస్సేన్. పేర్లు గడగడా చదివి స్కూల్లో పనిచేస్తున్న 30 మంది టీచర్లలో రొటేషన్ పద్ధతిలో ఈసారి ఈ ముగ్గురు వచ్చారు సార్, రొటేషన్ పద్ధతి అయితే ఏ గొడవ ఉండదు గనక ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాను అన్నారు హెడ్ మాస్టర్ గారు తన బాధ్యత అయిపోయిందన్నట్టుగా. అమ్మయ్యా అనుకుంటూ లేచారు కమిటీ.

సభ్యులంతా. అప్పటికే ఐదైంది. టైపిస్ట్ని పిలిచి ఆ లిస్ట్ను టైప్ చేయించి కవరింగ్ లెటర్తో సహా సంతకం పెట్టి అక్కడే నా చేతికి అందజేశారు బ్రాంచ్ మేనేజర్ గారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇచ్చే అవార్డుల ఎంపిక ఈ విధంగా మొక్కుబడి కార్యక్రమంలా మారడం నాకు చాలా బాధ కలిగింది. బాధను అణుచుకుంటూ, మేనేజర్ గారు, నా ఆడిట్ పూర్తయింది. ఆడిట్ రిపోర్ట్లను నేను హెడ్ ఆఫీస్లో తయారు చేయించుకుంటాను. ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్తాను అన్నాను. ఇక్కడ మీకేం ఇబ్బంది కలగలేదుగా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను ఆగస్ట్ 15న మన హెడ్ ఆఫీస్లో కలుస్తాను. ఆ రోజు మా బంధువుల పెళ్లి ఉంది హైదరాబాద్లో. హ్యాపీ జర్నీ అని వెళ్ళిపోయారు బ్రాంచ్ మేనేజర్. ఆడిట్కు సంబంధించిన వర్క్ పేపర్లన్నింటినీ బ్రీఫ్ కేస్లో పెట్టుకుని ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారి రూమ్లో మాటలు వినిపించడంతో అటువైపు నడిచాను. అమ్మా మాధవి, లేట్ అయిందని అనుకోకుండా కాస్త ఈ రిపోర్ట్లు తయారు చేసి పెట్టమ్మా. ఈరోజు అవార్డుల కమిటీ మీటింగ్ అట. 4 సెక్షన్ హెడ్లు మీటింగ్లోనే ఉండిపోవడం వల్ల వాళ్ల సబార్డినేట్స్ ఇళ్లకెళ్ళిపోయినట్టున్నారు ప్రోగ్రెస్ రిపోర్టులు పూర్తి చేసి ఇవ్వకుండా. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది, రఫ్గా తయారు చేశాను. నువ్వు కొంచెం మళ్ళీ చెక్ చేసి కంప్యూటర్ ప్రొఫార్మర్లో ప్రిపేర్ చేయి, రేపు హెడ్ ఆఫీస్కు ఫ్యాక్స్ చేయాలి అంటున్నారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాధేశ్యామ్ గారు. ఆయన ప్రక్కగా ఉన్న కంప్యూటర్ దగ్గర ఆయన కూతురనిపించేంత వయసున్న అమ్మాయి వద్దికగా కూర్చుని కంప్యూటర్లో టైప్ చేస్తుంది. నన్ను చూస్తూనే, ఆడిటర్ గారా, రండి సార్ అంటూ కుర్చీ చూపించారు రాధేశ్యామ్ గారు. కుర్చీలో కూర్చుంటూ, రాత్రికి ప్రయాణం రాధేశ్యామ్ గారు, మా డ్రైవర్కి ఈ ఊర్లో తన బంధువులున్నారు, 10 గంటలకల్లా వస్తానంటే సరేనన్నాను, వచ్చేటప్పుడు హోటల్ బిల్ కట్టి భోజనం తెస్తానన్నాడు, ఈలోపు తోచక ఇడొచ్చాను అన్నాను. సార్ లోపలికి రమ్మంటారా అన్న పిలుపు వినిపించి తలెత్తి తలుపు కేసి చూశాను. రమేష్ అనుకుంటా గబగబా లోపలికొచ్చాడు. సార్ పెండింగ్ వర్క్ ఉంటే చెప్పండి, మాధవిని ఇంటికెళ్ళమనండి, ఎంత లేటైనా నేనుండి చేస్తాను, నాకు ఆఫీస్ వర్క్ మీద అవగాహన పెరుగుతుంది అంటూనే టేబుల్ మీదున్న చిందరవందరగా ఉన్న ఫైల్స్ని క్రమ పద్ధతిలో సర్దుతున్నాడు. నా రూమ్లో నీకడ్డే ఉంది రమేష్, అలాగే కానీ అంటూ చాకులాంటి కుర్రాడు. కార్యాలయానికి ఎస్సెట్. ఇలాంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకోకుండా ఊరికే కూర్చోబెడతారు చక్రధర్రావు గారు. సెక్షన్కు సంబంధించిన సమాచారం అంతా తన వద్దే ఉంచుకుని, తను లేకపోతే సెక్షన్ నడవదని, తనొక్కడే సెక్షన్ భారం మొత్తం మోస్తున్నానని తరచూ గొడవ చేస్తుంటాడు అనుమానం మనిషి. అందరూ తనకు హాని చేయాలని చూస్తున్నారని, ఫైల్స్ మాయం చేస్తారని భయం. ఏమిటో రకరకాల మనుషులు నెట్టూరుస్తూ అన్నారు రాధేశ్యామ్ గారు. ఈలోపు మాధవిని ఆటో ఎక్కించి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుని రిపోర్టులు తయారు చేయడంలో మునిగిపోయాడు రమేష్. మధ్య మధ్యలో వచ్చే సందేహాలను రాధేశ్యామ్ గారి దగ్గర నివృత్తి చేసుకుంటూ, భోజనం తెచ్చాను సార్ అన్న డ్రైవర్ పిలుపుతో లేచాను నేను. ఇందాకటి అవార్డుల ఎంపిక కార్యక్రమం మనసులో మెదులుతుంటే అన్య మనస్కంగా భోజనం ముగించాను. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం, నాకు చాలా ఇష్టమైన రోజు. అనాథాశ్రమంలో ఆ రోజు భోజన కార్యక్రమానికి నా వంతు ఆర్థిక సహాయం అందిస్తూ మధ్యాహ్నం వాళ్లతో కలిసి భోంచేయడం నా అలవాటు. అలాగే కార్యాలయానికి జెండా వందన కార్యక్రమానికి ప్రొద్దుటే హాజరవడం కూడా. కార్యాలయంలో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల కాగితాల తోరణాలు, కార్యాలయం ముంగిట ముగ్గులు, ఆవరణలో జెండా వందనానికి ఏర్పాటు చేసిన కొయ్య చివర ఎగరడానికి సిద్ధంగా ఉన్న జెండా. ఎండీ గారు వస్తూనే అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జెండా ఎగురవేశారు. మొవ్వన్నెల జెండా పూల వర్షాన్ని కురిపిస్తూ రెపరెపలాడుతోంది మురిపిస్తూ. అవార్డులు ఎందుకోవలసిన ఉద్యోగులతో కిటకిటలాడాల్సిన ప్రాంగణం ఈసారి కొంచెం బోసిగా అనిపించింది. హెడ్ఆఫీస్ ఉద్యోగులందరూ ఎండీ గారి ఉపన్యాసం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి బ్రాంచ్ నుండి వచ్చిన ప్రతినిధులు అక్కడే నిలబడున్నారు. ఎండీ గారు గొంతు సవరించుకున్నారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేను తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయని నా నమ్మకం. అయితే నిర్ణయాల అమలును పర్యవేక్షించడంలో ఒక్కోసారి కొన్ని తప్పులు దొల్లుతాయి. అయితే అవి నా దృష్టికి తీసుకురాబడినట్లయితే వాటిని

0: సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఈసారి అవార్డుల ఎంపిక కార్యక్రమం లేనందుకు అందరికీ అసంతృప్తి కలిగిందని విన్నాను. అయితే పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంత ప్రతిభ, సాటి ఉద్యోగులతో సత్సంబంధాలు, మంచి ప్రవర్తన, తాను పనిచేసే కంపెనీ శ్రేయస్సు కోరుకోవడం, చేసే పనిలో నిబద్ధత, నిజాయితీ, వీటన్నింటినీ పరిశీలించి చేసే అవార్డుల ఎంపిక కంపెనీకి లాభదాయకమవుతుంది, మిగిలిన ఉద్యోగులకు ఆదర్శమవుతుంది. అంత కీలకమైన అవార్డులకు ఎంపిక చేయాల్సిన ఉద్యోగుల జాబితా కార్యక్రమం ఓ ప్రహసనంగా మొక్కుబడిగా మారినట్లు తెలుసుకుంటున్నాను. ఇది ఉద్యోగుల్లో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని పెంచుతుంది. కంపెనీ శ్రేయస్సును కాంక్షించే వాళ్లు కంపెనీ గౌరవాన్ని పెంచడమే కర్తవ్యమనుకుని పనిచేస్తారు. కానీ అవార్డుల కోసం ఎదురుచూడరు. కాబట్టి ఇప్పటి నుండి కీలకమైన ఈ బాధ్యతను హెడ్ ఆఫీస్ చూసుకుంటుంది. అవార్డులు వ్యక్తుల గౌరవాన్నే కాదు, కంపెనీ ప్రతిష్టతను పెంచేటట్లు ఉండాలి. ఆ మార్గదర్శకాలను మేమే నిర్ణయించి అమలు చేస్తాం. మీ వ్యక్తిగత నివేదికలు పరిశీలించి పని సామర్థ్యాన్ని పెంచి వ్యక్తిగత లోపాలని సవరించే బాధ్యతను కంపెనీయే చూసుకుంటుంది. కష్టపడి పనిచేసే ప్రతి ఉద్యోగి సంతోషించేలా, కష్టపడి పనిచేయాల్సిన వారు ఆ దిశగా అడుగులు కదిపేలా చేస్తాను. ఇది మన కుటుంబం. కుటుంబ పెద్ద బాధ్యత నిర్వహణలో సహకరించాలని, లోపాలను తెలిపి సవరించుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అంటూ ముగిస్తూ నా కేసు సాలోచనగా చూసి నవ్వారు ఎండి గారు. నా ఆంతర్యాన్ని ఎండి గారికి తెలియజేసి తద్వారా ఓ మంచి పనికి దోహదపడ్డాననే తృప్తితో నా మనసులోని సంఘర్షణకు తెరదించాను. స్వాతంత్ర దినోత్సవానికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు ఇక నుండి స్వాతంత్ర దినమంత పవిత్రంగా ఉంటాయని ఆశిస్తూ, మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అవార్డు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా భీమవరం మెట్టేవారి తోటలో ఉన్న బాలత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సుమారు 11 కిలోల గులాబీ పుష్పాలతో అమ్మవారికి అర్చన అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల సహకారంతో పూజలు నిర్వహించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డాక్టర్ జీవి రమణరావు కోరారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలో శుక్రవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని వక్తలు సూచించారు. ప్రకాశం చౌక్ కూడల్లో జరిగిన ప్రదర్శనలో ఎస్ఐలు కృష్ణాజీ, కోనేట్రావు, ఈగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వికేజే ప్రసూన, అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. భీమవరం పాత బస్టాండ్ కూడల్లో ఆబ్కారీ సీఐ కె బలరామరాజు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 14,75,036 మంది ఓటర్లు ఉండగా శుక్రవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 14% మంది ఓటర్లకు ఫారాలను అందించారు. గురువారానికి జిల్లాలో 11,62,507 మందికి ఫారాలు అందిస్తే శుక్రవారం సాయంత్రానికి దరఖాస్తులు అందుకున్న వారి సంఖ్య 13,60,750కి చేరింది. అంటే 78.11% నుంచి 92.25% పెరిగింది. మరోవైపు అన్ని సరిగ్గా ఉన్న 140,254 ఫారాలను డిజిటలైజ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2 రోజుల్లో వేగంగా పెరిగింది. నిన్న మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో వేగం పెరిగినా పట్టణాల్లో వెనుకబాటు కనిపించింది. ఈ కారణంగా ఇతర జిల్లాల కంటే వెనుకబడినట్టుగా ఎన్నికల సంఘం గుర్తించింది. పట్టణాల పరిధిలో ఒక వార్డులోని ఓటర్లు ఇప్పుడు మరో చోటకు తరలిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇళ్లల్లోనూ కాపురం ఉంటూ ఉన్నారు. మరోవైపు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల్లోనూ ఇళ్లు నిర్మించుకున్నారు. వారంతా పట్టణానికి దూరంగా నివసిస్తూ ఉన్నారు. వారికి పాత వార్డుల ఆధారంగా ఓటర్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది వద్ద గత వార్డుల ఆధారంగానే జాబితాలు ఉన్నాయి. మరోవైపు విలీన గ్రామాలంటూ కొత్త వార్డుల ప్రకారం గత ప్రభుత్వంలో విభజన చేశారు. తదనుగుణంగా మ్యాపింగ్కు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఓటర్ల కోసం ఇంటింటికి వెళుతున్న సిబ్బందికి పట్టణాల్లో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 నాటి జాబితాతో పోల్చి మ్యాపింగ్ చేస్తూ ఉన్నాం.

0: ఇప్పటి వరకు జిల్లాలో 70% మ్యాపింగ్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడి నమోదు ఫారాలు అందాయా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో నమోదు ఫారాల పంపిణీ 90% పూర్తయిందని, చనిపోయిన వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ల జాబితాలో చేరుస్తున్నామని అన్నారు. జిల్లాలోని రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రిక పనిముట్లు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ ఏడాది జిల్లాకు 2,89,00,000 రూపాయలను అందుబాటులో ఉంచింది. వీటితో 18 దమ్ము ట్రాక్టర్లు, 120 పవర్ టిల్లర్లు, 85 స్ప్రేయర్లు, 25 రోటోవేటర్లు, 12 కల్టివేటర్లు, 14 గడ్డి చుట్టే యంత్రాలు, బైస్ కట్టర్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది సార్వా సాగుకు ఉపయోగపడేలా రైతులకు వీటిని అందించాలని వ్యవసాయ శాఖ అడుగులు వేసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ రైతులను దరఖాస్తులకు ఆహ్వానించింది. పెద్ద ట్రాక్టర్ల కోసం 400, పవర్ టిల్లర్ల కోసం 700, ఇతర పనిముట్ల కోసం 400 వెరిసి 1,500 దరఖాస్తులు వచ్చాయి. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు పెనుగొండ ఆచంట మండలాల్లోని 15 ఘాట్ల అభివృద్ధికి 21.97 లక్షల రూపాయలు, సిద్ధాంతం నుంచి భీమలాపురం వరకు 19 కిలోమీటర్ల వశిష్ట ఏటుగట్టు రహదారి నిర్మాణానికి 40.90 లక్షల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదని చెబుతూ ఉన్నారు. ఇవి రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. పుష్కరాల నాటికైన ఏటుగట్టు రహదారి అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. సాగు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా జలవనరుల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ప్రధాన కాలువలు, డ్రైన్లు, నీటిపారుదల వ్యవస్థ నిర్వహణ, వర్షాకాల పరిస్థితులు, సాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా జిల్లాలో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో తీసుకెళ్తున్న భీమవరం పట్టణంలో 2005లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పాడైపోయింది. 4 నెలల కిందట 1,10,00,000 రూపాయలతో డాక్టర్ బివి రాజు విగ్రహం దగ్గర అంబేద్కర్ కూడలి, బాంబే స్వీట్స్ కూడలి, లక్ష్మీ థియేటర్ సెంటర్, ప్రకాశం చౌక్ కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే ఆయా ప్రాంతాల్లో స్తంభాలు ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ మాత్రం ఇప్పటి వరకు బిగించలేదు. జిల్లాలో పట్టణాలు విస్తరించాయి. వాహన రద్దీ క్రమేపీ పెరుగుతోంది. అడ్డదిడ్డంగా ప్రయాణించే వాహనాలను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం ఎంత ఉంది? దీన్ని గుర్తించిన ప్రభుత్వం జిల్లాలోని అన్ని పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోట్ల ఖర్చుతో 4 నెలల కిందటే ఆఘ మేఘాలపై సామగ్రిని ఆయా పట్టణాలకు చేర్చారు. కానీ ఇప్పటి వరకు వాటిని బిగించలేదని వాహనదారులు వాపోతూ ఉన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం గోదావరి స్టేషన్లో కాకినాడ పోర్ట్ విజయవాడ, రాజమహేంద్రవరం విజయవాడ, రాజమహేంద్రవరం విజయవాడ రైళ్లు ఈ నెల 26 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఆగవని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్ఓ నస్రత్ ఎం మండ్రూపాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటరామన్గూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 3 శాస్త్రవేత్తలకు ఉత్తమ పురస్కారాలు దక్కాయి. కె ఉషాకుమారి, పిసి వెంగయ్య, టి విజయ నిర్మల ఈ అవార్డులు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నుంచి వీరు బంగారు పథకాలు అందుకున్నారు. ఆయా రంగాల్లో శాస్త్రవేత్తలు అందించిన ఉద్యాన విశ్వవిద్యాలయం అనేక మైలురాళ్లు అధిగమించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వెంకటరామన్గూడెలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవం వర్సిటీ క్రీడా మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాఫ్ట్వేర్ కోర్సులకే పరిమితం అవుతున్న తరుణంలో ఉద్యాన విద్యను ఎంచుకున్న విద్యార్థులు రాబోయే రోజుల్లో సమాజానికి ఎంతో అవసరం అవుతారని అన్నారు. ఉద్యాన డిగ్రీకి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం గుర్తింపు లేకపోవడం బాధాకరమని, వర్సిటీ నుంచి ఒక బృందం ఢిల్లీ వస్తే గుర్తింపునకు కృషి చేస్తానని అన్నారు.
1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామ సచివాలయాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. రీసర్వే పనులు, భూహద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో ప్రభుత్వ పౌరంబోకు భూముల వివరాలు, వాటి రక్షణ చర్యలు అడిగి తెలుసుకున్నారు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ JP రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్

0: 3 0 4 3 2 7 3 9 1.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
2: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

FM 90.4 ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కృష్ణ విజయ నిర్మల ద్వయం నిర్మించిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం పేరుతో మూడు చిత్రాలు వచ్చాయి. 1953లో అక్కినేని సావిత్రి జంటగా, 1974లో కృష్ణ విజయ నిర్మల జంటగా, 2006లో రామ్ ఈలియానా జంటగా దేవదాసు పేరుతో విడుదలయ్యాయి. 1974లో విడుదలైన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మేఘాల మీద సాగాలి, అనురాగ రాశిని చూడాలి పాట వింటారు. పాట రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని

0: దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: దేవదాస్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మేఘాల మీద సాగాలి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు దత్తపుత్రుడు చిత్రం నుంచి ఘంటసాల రమోలా గానం చేసిన మనసైన ఓ చిన్నదాన పాట వింటారు. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన దత్తపుత్రుడు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: దత్తపుత్రుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు బి సరోజాదేవి జంటగా నటించిన చిత్రం దాగుడు మూతలు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ముళ్లపూడి వెంకటరమణ సమకూర్చారు. 1964 విడుదలైన ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదేగా పాట వింటారు. పాట రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: దాగుడు ముతలు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎస్ రెడ్డి నిర్మించిన జానపద చిత్రం దొరలు దొంగలు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్ తదితరులు నటించారు. వాణిశ్రీ ఇందులో ద్విపాత్ర అభినయం చేశారు. మల్లెమాల అందించిన పాటలు అద్భుతం. ఈ చిత్రంలో ఎస్ జానకి గానం చేసిన మందార మకరందము పాట వింటారు. సంగీతం సత్యం సమకూర్చారు. మరి పాట వినండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: దొరలు దొంగలు చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఘంటసాల, మాధవ పెద్ది, పిఠాపురం, స్వర్ణలత, వసంత బృందం గానం చేసిన దేశభక్తి గీతం అంటారు. దేశద్రోహులు చిత్రం నుంచి మల్లాది రచించిన మన స్వతంత్ర భారతం పాట నీకోసం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం.

0: మార్గం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరింకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. అమ్మమ్మ, ఆ చంద్రుడేంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, నిన్ను తన దగ్గరికి రా రమ్మని పిలుస్తున్నాళ్లేమ్మా. చిన్నారి అడిగిన ప్రశ్నకు బామ్మ ఇలా సరదాగా సమాధానమిచ్చింది. కానీ ఆ పాప మాత్రం దాన్ని సరదాగా తీసుకోలేదు. అంతరిక్షంలోకి అడుగు పెట్టాలి, చుక్కల అంచులను తాకాలి అని అనుకుంది. అనుకున్నట్టుగానే కల నిజం చేసుకుంటోంది. జాహ్నవి దంగేటి. తాజాగా అంతరిక్ష యాత్ర చేసే అవకాశాన్ని కూడా దక్కించుకుంది తెలుగమ్మాయి. మరి ఈ తెలుగమ్మాయి గురించి ఈ రోజు మన కార్యక్రమంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అమ్మమ్మ చెప్పే కథల పుణ్యమా అని చంద్రుడిపై ఆసక్తి కలిగింది. అక్కడికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ ఇచ్చే బహుమతులు తెచ్చుకోవాలి అని అనుకునేదాన్ని. పెద్దయాక ఏమవుతావని ఎవరైనా అడిగితే చంద్రుడి మీద వెళ్తాను అని అంటూ ఉండేదాన్ని. ఒక పెద్ద నిచ్చెనతో ఎక్కేస్తా అని చెప్పేదాన్ని కూడా. మరి అలాంటి నాకు 11 ఏళ్ల వయసులో నాసా పరిచయమైంది అని గుర్తు చేసుకుంటోంది జాహ్నవి. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అమ్మా నాన్నలు శ్రీనివాస, పద్మశ్రీ. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్న లక్ష్యం ఏర్పడ్డాక దాని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టింది జాహ్నవి. 16 ఏళ్ల వయసులో ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ లో పాల్గొంది. అక్కడ ఎంపికైన 2000 ప్రాజెక్టుల్లో తనది ఒకటి. అలా తన కల దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆస్ట్రోనాట్లకు అవసరమని స్కూబా డైవింగ్ ని నేర్చుకుంది. మరి అదేవిధంగా దేశంలోనే పిన్నా అడ్వాన్స్డ్ స్కూబా డైవింగ్ గాను నిలిచింది. మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది జాహ్నవి. బీటెక్ చేస్తున్నప్పుడే నాసా 10 రోజుల ప్రోగ్రామ్ కి ఎంపికైంది. మరి ఆ అవకాశం అందుకున్న తొలి భారతీయురాయలు కూడా. మరి అక్కడ మిషన్ డైరెక్టర్ గా మినీ రాకెట్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్ లో భాగమైంది కూడా. మరి ఆ అనుభవం 2022 పోలాండ్ లో లూనార్ మిషన్ లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. మరి అక్కడ అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణమే ఉంటుంది, కాకపోతే మానవ నిర్మితం. 12 రోజుల పాటు ఆ వాతావరణంలో గడిపాను. 5 ఏళ్ల నాటి నా కల ఆనాడు అలా నిజమైంది అంటున్నది జాహ్నవి. మరి అతిపిన్న అనలాగ్ ఆస్ట్రోనట్ గా గుర్తింపు పొందిన జాహ్నవి ఐస్లాండ్ లో జరిపే జియాలజీ సెక్షన్కు ఎంపికైన తొలి భారతీయురాలు కూడా. మరి 2023 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశం వచ్చింది. మరి ఇదివరకే ఒకసారి తిరస్కరణకు గురైన జాహ్నవికి అది గొప్ప అవకాశమే. అక్కడ సిమ్యులేషన్స్, ఫ్లైట్ ఎక్స్రే పై మిషన్ డ్రిల్స్ వంటివి ఎన్నో అంశాలు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది. మరి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని కూడా అందుకుందండి. మరి అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా జాహ్నవి ఎంపికైంది. మరి దీనికోసం 3 ఏళ్ల పాటు వ్యోమగామి శిక్షణలో పాల్గొంటుంది కూడా. మరి ఫ్లైట్ సిమ్యులేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్ సైకలాజికల్ అసెస్మెంట్లు ఇందులో భాగంగా ఉంటాయటండి. మరి ఇది పూర్తయిన అనంతరం 2029 5 గంటల పాటు ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణించనుంది. మరి మానవ అంతరిక్ష ప్రయాణంలో ఇది ముందడుగు అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రయాణంలో 2 చొప్పున సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను గమనించనున్నాం. మరి ఈ అవకాశం

భవిష్యత్ అంతరిక్ష ప్రోగ్రాములో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలన్నవి తన లక్ష్యాలు. మరి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మరి లిజనర్స్, ఇప్పటి వరకు మన అంతరిక్షంలోకి వెళ్ళనున్న తెలుగు అమ్మాయి గురించి విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిసనర్స్, టీవీ రిమోట్, చాక్లెట్లు మొదటి దశ తనకే కావాలని, ఇలా అన్న చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు గొడవపడని అంశం ఉంటుందా చెప్పండి. మరి వాళ్ళని విడిపించడానికి, సర్దు చెప్పడానికి అమ్మలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయితే పిల్లల మానసిక ఆరోగ్యానికి ఈ గొడవలు మంచివే అని అంటుంది బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం. మరి దీనిలో ఎక్కువగా గొడవపడే తోబుట్టువుల మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు గుర్తించారు. మరి ఈ పరిశోధన కోసం 365 కుటుంబాల పిల్లల రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. మరి వీళ్లలో ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాలు, సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. మరి ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో పెద్దవాళ్లు కాస్త పరిణితితో నడుచుకుంటున్నారట. మరి మొదట్లో గొడవలు పడినా తర్వాత చిన్నవాళ్లకి ప్రాధాన్యం ఇచ్చి తమ్ముడు చెల్లికి ఏం కావాలంటే అది ఇచ్చారట. మరి చిన్నోళ్ల మనసు నొప్పించకూడదు కానీ తల్లి కొట్టకూడదని వాళ్లకి రక్షణగా నిలిచారట. మరి చిన్నవాళ్లని ఎప్పుడూ కాపాడుకుంటూ అన్ని వేళలా వాళ్లకి తోడుగా ఉండాలనే ఆలోచన క్రమేణా వృద్ధి చెందిన గుర్తించారు పరిశోధకులు. మరి తోబొట్టువుల తోడు, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉన్న 60% మందిలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఒంటరితనం లాంటి మానసిక సమస్యలు మిగతా వారితో పోలిస్తే తక్కువగా ఉన్నాయటండి. పైగా వీళ్లంతా మానసిక సవాళ్లను, కొన్ని ట్రావమాలను వేగంగా దాటగలిగారట. మరి సింగిల్ చైల్డ్, తోబొట్టువులు ఉన్నా వారి మధ్య బంధం బలంగా లేని వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. మరి ఇప్పటి వరకు పిల్లల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు కూడా మంచిదే అని పరిశోధకులు చెప్పిన విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికిన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళా లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి క్యాబేజీ ఫ్రైడ్ రైస్. మరి అసలు క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, క్యాబేజీ తురుము 2 కప్పులు, బ్రౌన్ బాస్మతి రైస్ వండినది తీసుకోవాలండి 1 కప్పు, గ్రీన్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, అజినామోటో 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. మరి అదేవిధంగా వెల్లుల్లి రెప్పలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పుదీనాకులు 10, కరివేపాకు 2 రెప్పలు, మిరియాల పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను తీసుకుంటే సరిపోతుంది. మరి అసలు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానానికి వస్తే, క్యాబేజీ బఠానీలు బీన్స్ క్యారెట్ ముక్కల్ని మైక్రోవేవ్ ఓవెన్ లో కానీ విడిగా స్టవ్ మీద కానీ కొద్దిగా నీళ్లు పోసి మృదువుగా అయ్యేలా ఉడికించుకోవాలి. మరి ఆ తర్వాత బాణలిలో నూనె పోసి జీలకర్ర వెల్లుల్లి రెప్పలు వేసి వేయించుకోవాలి. మరి అప్పుడు ఉడికించిన క్యాబేజ్

వేయించి కూరగాయ ముక్కలు బఠానీలు వేసి వేయించుకోవాలి. మరి ఆ తర్వాత పుదీనా కరివేపాకుకు ఉప్పు వేసి 1 నిమిషం ఉంచుకోవాలి. మరి అప్పుడు గరం మసాలా, మిరియాల పొడి, అజినమోటో, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. మరి ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి వడ్డిస్తే సరిపోతుంది. మరి అంతేనండి క్యాబేజీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ కొత్త రకమైన ఫ్రైడ్ రైస్ ని ట్రై చేసి చూసండి. లిజనర్స్, ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే ఆఫ్రీన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: Devi Vishnu FM 90.4.
1: మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదార సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిస్నర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి మనలో చాలా మంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇలాగా ఒంటరితనంగా ఉండటం మంచిది కాదు అని చాలా మంది పరిశోధకులు చెప్తున్నారండి. మరి ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఊబకాయం, ధూమపానం, వాయు కాలుష్యం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఆయు ప్రమాణం తగ్గిపోతుందని తెలిసింది. మరి ఇవి మాత్రమే కాదండి, ఒంటరిగా జీవించడం, సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల కూడా ఆయా వ్యక్తులు త్వరగా మరణిస్తున్నారన్నది అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన మానసిక నిపుణుల పరిశీలన. మరి ఒంటరిగా జీవించే వాళ్ళని ఊబకాయులుగా పరిగణించవచ్చని, ఎందుకంటే ఊబకాయుల్లో మాదిరిగానే వీళ్ల ఆయు ప్రమాణం కూడా 68కి మించి ఉండటం లేదని వాళ్లు విశ్లేషిస్తున్నారు. మరి కావాలని ఒంటరితనాన్ని కోరుకునే వాళ్లు కొందరైతే, సరైన కుటుంబ సంబంధాలు, సామాజిక బంధాలు లేని వాళ్లు మరికొందరు. కారణాలు ఏమైనప్పటికీ ఈ ఒంటరితనం అనేది వాళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్నది, ఫలితంగా మిగిలిన వారితో పోలిస్తే వాళ్లు త్వరగా మరణిస్తున్నారని సైకాలజిస్టులు తేల్చి చెబుతున్నారండి. మరి లిసనర్స్ విన్నారు కదండి, ఒంటరితనం మన ఆరోగ్యానికి మంచిది కాదని. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఇప్పుడు ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ నీట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఉల్లి ప్రియులకు తీపి కబురు అండి. అదేంటంటే, ఉల్లిపాయ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మధుమేహాన్ని, కొలెస్ట్రాల్ శాతాన్ని బాగా తగ్గిస్తుందని నైజీరియాలోని డెల్టా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారండి. మరి మధుమేహంతో బాధపడుతున్న ఎలుకలను తీసుకుని రెండు విభాగాలుగా చేశారు. మరి ఒక విభాగంలోని ఎలుకలకు ఆ వ్యాధిని తగ్గించే మెటాఫార్మిన్ మందును, మరో విభాగంలోని ఎలుకలకు ఉల్లి రసాన్ని ఇచ్చి చూశారట. మరి ఊహించని రీతిలో ఔషధం ఇచ్చిన ఎలుకల్లో కన్నా రెండు డోసుల ఉల్లి రసాన్ని ఇచ్చిన ఎలుకల్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ శాతం బాగా తగ్గిందటండి. మరి ఉల్లి రసం వల్ల జీవక్రియా వేగం కూడా పెరుగుతుందట. మరి అయితే ఎలుకల కోసం నిపుణులు ఎలాంటి ప్రాసెసింగ్ చేయని ముడి ఉల్లి రసాన్ని అందించారట. మరి దీన్ని మనుషుల్లో మందుగా వాడాలంటే కొంత ప్రాసెసింగ్ తప్పనిసరి అని అంటున్నారు. మరి ఆ సంగతి ఎలా ఉన్నా సరే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన వాళ్ళు అంటుంటారు కదండి. కాబట్టి ఏదో ఒక రూపంలో ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటు రకరకాల క్యాన్సర్లకి దూరంగా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి లిసనర్స్, మీరు కూడా చక్కెర వ్యాధిని తగ్గించుకోవాలనుకుంటే ఎక్కువ శాతంలో ఉల్లిని తీసుకోవడం మంచిది. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ నైట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు

0: ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్
1: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంటాం. అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, నిద్రలేమితో బాధపడుతున్నా లేదా తక్కువ నిద్రపోతున్నా మీ బీపీ మీద ఒక కన్నేసి ఉంచాలండి మీరు. కారణం ఏదైనా సరే, తక్కువ నిద్రపోతున్న వాళ్లలో బీపీ పెరగడంతో పాటు మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్, క్యాన్సర్ ఇలాంటి రోగాల బారిన పడుతున్నట్లు అమెరికాలోని ద సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ హెచ్చరిస్తుందండి. అంతేకాదు, వీళ్లు ఆఫీసులో సరిగా పనిచేయలేరు కూడా. మరి వీళ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే అని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇందుకోసం 19 నుండి 36 వయసులో ఉన్న ఆరోగ్యవంతుల్ని నిద్రలేమికి గురిచేయడంతో పాటు రాత్రి వేళల్లో వాళ్ల బీపీని నోట్ చేశారట. కేవలం 4 గంటలే నిద్రపోయిన రోజుల్లో బీపీ బాగా పెరగడంతో పాటు గుండె వేగం పెరగడాన్ని కూడా గుర్తించారు. మరి నిజానికి రాత్రి వేళల్లో ఆరోగ్యవంతులెవరికైనా సరే బీపీ తక్కువగా ఉంటుంది, కానీ నిద్రలేమి వల్ల అది పెరుగుతుందని తేలింది. మరి ముఖ్యంగా రాత్రి వేళల్లో బీపీ పెరగడం అనేది హృద్రోగాలకు దారితీస్తుందన్నది మనందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఎవరైనా సరే రోజు కనీసం 8 గంటలు హాయిగా నిద్రపోయేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆ సంబంధిత నిపుణులు. మరి లిసనర్స్, మీరు కూడా తక్కువ నిద్రపోతున్నట్లయితే దాన్ని త్వరగా మానేసి ఎక్కువ శాతం నిద్రపోవడానికి ట్రై చేసేయండి. మరి లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుంది.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మా లిసనర్స్, తలనొప్పి, మైగ్రేన్ వినడానికి చాలా చిన్న సమస్యలానే ఉంటాయండి, కానీ వీటిని భరించడం మాత్రం చాలా కష్టం. ఏదో చిన్న మాత్ర వేసుకుంటే తలనొప్పికైనా కాస్త ఉపశమనం ఉంటుందేమో, కానీ మైగ్రేన్ మాత్రం వస్తే వెంటనే తగ్గను తగ్గదు. మరి ఇంతవరకు సరైన మందు కూడా లేదు. అందుకేనండి అమెరికాలోని ఆల్బోనీ మెడికల్ సెంటర్, స్టేట్ యూనివర్సిటీ న్యూయార్క్, ఎంపైర్ స్టేట్ కాలేజీకి చెందిన నిపుణులు ఇంట్రానేసల్ చికిత్సను రూపొందించారు. మరి ఈ చికిత్సలో 88% మందికి నొప్పి వెంటనే తగ్గిందట. మరి ఈ విధానంలో రోగికి చిన్న సూది కూడా గుచ్చరు. సన్నని కెథెటర్ను ముక్కు ద్వారా స్పినోపాలిటైన్ గ్యాంగ్లియోన్లోకి చొప్పించి లిడోకైన్ అనే మందుకు పంపిస్తారు. అంతేనండి, మరి దీనివల్ల ఆ రోగులకు నొప్పి తీవ్రత వెంటనే సగానికి పైగా తగ్గిందట. మరి అంతేకాదు, ఈ చికిత్సా విధానం వల్ల ఇతరాత్ర మందులేమీ అవసరం లేకుండానే వాళ్లకు చాలా రిలీఫ్ గా అనిపించిందటండి. అయితే ఇది మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం కాదు. సరైన పరిష్కారం దొరికే వరకు తాత్కాలికంగా తగ్గించే ఇలాంటి పద్ధతుల్ని ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు అని అంటున్నారు సంబంధిత నిపుణులు. లిసనర్స్, ఇప్పటి వరకు మన కార్యక్రమంలో మనకి ఒంటరితనం ఎంత మంచిది కాదు, అదేవిధంగా మన చక్కెర వ్యాధికి ఉల్లి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతారు అండ్ అలాగే మైగ్రేన్ కి తాత్కాలికంగా తగ్గించే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మళ్ళీ రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్, మీ RJ ఆఫ్రీన్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु FM 90.4।
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం,

0: పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలు ఏమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30-40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా, స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు దంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగజేస్తాయి, పొలంలో ఖాళీలు ఏర్పడతాయి.

0: కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
1: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించారు.

0: అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
1: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కలు

0: గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడ ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్, ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అకుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మరికొద్ది క్షణాల్లో అదే సంగతి కార్యక్రమాన్ని వింటారు.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

விஷ்ணு எஃப்எம் 90.4 అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి మీకు తెలుసు కదండి, అది సంగతి కార్యక్రమంలో ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు మూడు వింతలు అయితే వింటూ ఉన్నాం కదా. మరి ప్రపంచంలో అదిరిపోయే వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ అనేక వింతలుంచి కొన్ని మా శ్రోతల కోసం మూడు వింతలు ఈ రోజు మీ అందరికీ వినిపించబోతున్నాం. ముందుగా ప్రపంచంలోని అతిపెద్ద కాంస్య గంట గురించి చూద్దాం. దీన్ని మింగున్ బెల్ అంటారండి. ఇది మయన్మార్ లో ఉంది. ప్రపంచంలో పగుళ్లు లేని పెద్ద గంట ఇదే. దీని బరువు ఎంత తెలుసా? 90,718 కేజీలు, అంటే 20 ఏనుగుల బలం. 2008 వరకు ప్రపంచంలోనే పెద్దది, ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. ఈ గంట విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ఇది మయన్మార్ లో ఇరావతి నది ఒడ్డున ఉంది. దీని బరువు 90,718 కేజీలు అనుకున్నాం కదా. ఎత్తైతే 12 అడుగులు, వెడల్పు 16.5 అడుగులు, మందం వచ్చేసి 15 సెంటీమీటర్లు. పైభాగంలో మొదలై కింద అంచు దగ్గర మందం 30 సెంటీమీటర్లు. దీంట్లో కాంస్యం రాగి 80%, తగరం 16%, బంగారం వెండి 4% కలిపారు. వింత ఏంటంటే గంట లోపల 10 మంది పట్టేంత స్పేస్ ఉంటుంది. ఈ గంట హిస్టరీ ఏంటంటే 1790 బోధపాయరాజు అనే రాజు ప్రపంచంలో పెద్ద దేవాలయం, పెద్ద గంట, పెద్ద సింహం విగ్రహం చేయాలని సంకల్పించాడు. మింగూన్లో 150 మీటర్ల ఎత్తుతో గుడి కట్టాలని సంకల్పించాడు. 50 మీటర్లు కట్టేసరికి డబ్బైపోయింది. ఈలోగా భారీ భూకంపం వచ్చింది, దేవాలయం ఆగిపోయింది. ఈ గుడి కోసం 1808 గంట పోయించాడు. 2 ఏళ్లు పట్టిందండి. నది ఒడ్డున పెద్ద గుంట తవ్వి 100,000 కేజీల మెటల్ కరిగించి పోశారు. చల్లరడానికి నెలలు పట్టింది. ఈ గంట ఆ గుడి దగ్గర ఏర్పాటు చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడికి లాగడానికి 100 ఏనుగులు, 1,000 మనుషులు అవసరమయ్యారు. వంతెనలు, రోడ్లు కూడా కట్టారు. జ్యోతిష్కులు ఈ దేవాలయం పూర్తయితే రాజు చస్తాడు అని చెప్పారు. అందుకే రాజు కావాలనే దేవాలయ పనులు స్లో చేశాడు. చివరికి పూర్తవ్వలేదు. ఈలోగా రాజుగారు మరణించారు. ఈ పెద్ద గంట మాత్రం అక్కడ ఒక స్టాండ్ మీద ఏర్పాటు చేశారు. 1839 పెద్ద భూకంపం వచ్చి గంట స్టాండ్ నుండి కింద పడిపోయింది. కానీ

పగలలేదు. కాంస్యం అంత క్వాలిటీగా ఉందన్నమాట. 50 ఏళ్లు నేల మీదే పడుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 1896లో మళ్లీ స్టాండ్ కట్టించి పైకి లేపారు. ఇప్పటికీ ఇనుప భీముల మీదే వేళ్లాడుతూ ఉంది. కింద నుంచి కర్రతో గంట కొడితే మోగుతుంది. డోంగ్ అని లోతుగా 5 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపిస్తుంది. 10 సెకండ్లు ప్రతిధ్వనిస్తుంది. గంట బయట చెక్కిన బొమ్మలు రాతలు కూడా ఉన్నాయండి. పాళీ భాషలో బుద్ధుడి బోధనలు, రాజు పేరు, తేదీ, గంట, బరువు వివరాలు రాశారు. బుద్ధుడి జీవితం, జాతక కథలు బొమ్మల రూపంలో చెక్కారు. గంట కొట్టాలంటే టేకు కర్రతో కొట్టాలి, టూరిస్టులు కొట్టచ్చు. ఇప్పుడు ఆ గంట ఉన్న ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చారు. అప్పట్లో రాజు కట్టిన గుడి శిథిలాలుగా మారిపోయాయి. మింగున్లో ఉన్న కాంస్యగంట 200 ఏళ్లగా భూకంపం, యుద్ధం, దొంగల్ని తట్టుకుని ఇంకా డోంగ్ అని మోగుతూనే ఉంది. రాజు చేపట్టిన ఈ దేవాలయం గంట చరిత్రయింది. విన్నారుగా మింగన్లో ఉన్న గంట విశేషాలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో ప్రపంచంలోనే అతి పెద్ద గంట వింతలైతే మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరో వింత మీ అందరి కోసం. పిల్లల కోసం తన్ని తానే ఆహారంగా ఇచ్చే టెగోడైఫస్ సాలిడు వింతలు చూద్దాం. ఇది సామాజిక సాలిడ్ అండి, ఒంటరిగా అయితే ఉండదు. వందల సాలిళ్లు కలిసి ఒకే గూళ్ళో ఉంటాయి. కానీ దీని తల్లి ప్రేమ చూస్తే కళ్ళు చెమరుస్తాయి. తనని తానే చంపుకుని పిల్లలకి ఆహారంగా మారుతుంది. స్టెగోడైఫస్ సాలిడు 3 రకాలుగా ఉన్నాయి. ఇవి ఇండియాలో కూడా ఉన్నాయి. వీటి సైజు ఆడది 1.5 సెంటీమీటర్లు, మగది 1 సెంటీమీటర్ ఉంటుంది. చాలా చిన్నదే. రంగు గోధుమ, బూడిద, నలుపు, పొట్ట మీద తెల్ల మచ్చలు. ఇవి ఎక్కువగా ఇండియా, ఆఫ్రికా, ఆసియా ఎండ ప్రదేశాల్లో ముళ్ల పదులు, తుమ్మ చెట్లు, జమ్మి చెట్లపై ఉంటూ ఉంటాయి. పెద్ద గూడు కట్టుకుంటాయి. మీటర్ పొడవు ఉంటుంది. వందల సాళ్ళీళ్లు కలిసి ఉంటాయి. దీని లైఫ్ టైం 1 ఏడాది మాత్రమే. పిల్లల్ని కన్నాక చనిపోతుంది. సాలీడు అంటే ఒంటరి వేటగాడు అనుకుంటాం. కానీ ఇది తేనెటీగలాగా కలిసి బతుకుతుంది. గూడు కట్టడం, వెంటాడడం, పిల్లల్ని పెంచడం అంతా కలిసే చేస్తాయనుకోండి. తల్లిని తినే పిల్లలు, అసలు ఇది ఎలా సాధ్యం? ఒకసారి చూద్దాం. ఇదే దీని అతిపెద్ద వింత. ప్రపంచంలో చాలా తక్కువ జీవుల్లో ఇది ఉంది. అసలు ఎలా జరుగుతుంది? తల్లి సాలీడు 30 నుంచి 50 గుడ్లు పెడుతుంది. గూళ్ళో పలదారం సంచిలో దాస్తూ ఉంటుంది. కాపలా కాస్తుంది. 3 వారాల్లో పిల్లలు బయటకొస్తాయి. 1 మిల్లీమీటర్ సైజు మాత్రమే.

కూడా సరిగ్గా తరవ్వు. పిల్లలకి మొదటి తిండి తల్లి తను తిన్న తిండిని కక్కి పిల్లలకు పెడుతుంది, సాలిడు పాలు అంటారు. ఇలా ఒక వారం పెడుతుంది. వారం తర్వాత తల్లి తినడం మానేస్తుంది, తన శరీరంలో జీర్ణ రసాలు ఊరుతాయి, లోపల అవయవాలు కండలు తనే కరిగించుకుంటుంది, ద్రవంగా మారుతుంది. పిల్లలు తల్లి కడుపు మీద కాళ్ల మీద ఎక్కి కొరికి రంధ్రం చేస్తాయి, లోపలి ద్రవం జుర్రుకుంటాయి. తల్లి ప్రాణంతో ఉండగానే ఇది జరుగుతుంది, కదలదు అడ్డు చెప్పదు. రెండు వారాల్లో తల్లి కాళ్ళు చర్మం డిప్ప మాత్రమే మిగులుతాయండి, లోపలంతా ఖాళీ, చనిపోతుంది. తల్లిని తిన్న పిల్లలు మూడు రెట్లు వేగంగా పెరుగుతాయి, బలం వస్తుంది, బయట వేటాడే శక్తి వస్తుంది. దీన్నే మాట్రిఫాగి అంటారు, అంటే తల్లిని తినడం. తల్లి తనంతట తానుగా బలవుతుంది పిల్లలు బతకడం కోసం. ఇలా త్యాగం వెనుక సైన్స్ ఉంది. పిల్లలు పొదిగే టైంకి ఎండాకాలం, బయట కీటకాలు ఉండవు, తల్లి వేటాడి తీసుకురాలేదు. తల్లి చనిపోతే శరీరం కుళ్ళి సూక్ష్మ క్రిములు వస్తాయి, పిల్లలకి రోగం వస్తుంది, అందుకే పిల్లల చేత తినిపించేస్తుంది. గూడు శుభ్రం, తల్లి శరీరంలో మాంసకృతులు కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అది తింటే పిల్లలు తొందరగా పెద్ద అవుతాయండి. శత్రువులు తినేలోపు పిల్లలు పెరిగిపోవాలి. తల్లి చనిపోయినా తన జన్యువు పిల్లల రూపంలో బతుకుతుంది, అదే ప్రకృతి ధర్మం. స్టెగోడైఫస్ ఒంటరి కాదు, ఊరు కట్టి బతుకుతుంది. వందల సాలీళ్లు కలిసి దట్టమైన దారం కూడా అలుతాయి, మధ్యలో సొరంగాలు గదులు వాన ఎండ తగలకుండా జాగ్రత్త పడతాయి. పెద్ద కీటకం మిడతా సీతాకొక్కచిలుక గూడులో పడితే 10 నుంచి 20 సాలీళ్లు ఒకేసారి మీద పడి చంపుతాయి, కలిసి తింటాయి. ఒక్క సాలీడు చంపలేని వేటని కలిసి చంపుతాయి. కొన్ని గూడు బాగు చేస్తాయి, కొన్ని కాపలా, కొన్ని పిల్లల సంరక్షణని చూస్తూ ఉంటాయి. అందరూ సమానమే. చచ్చిన సాలీళ్లని వేట చెప్పల్ని బయటికి పారేస్తాయి, గూడు శుభ్రంగా ఉంచుతాయి. గూడు మీద రాయి పడితే వందల సాలీళ్లు బయటకొచ్చి దారం వదులుతాయి శత్రువుని భయపెట్టడానికి. చూస్తే గూడు కదులుతున్నట్టుగా ఉంటుంది. ఇది మనిషికి ప్రమాదం కాదండి, విషం ఉంటుంది కానీ చాలా వీక్, మనిషిని కొరికినా దాము కుట్టినట్టుంటుంది. దురద చిన్నవాపు ఒక్క రోజులు తగ్గిపోతుంది, మనిషిని చూసి పారిపోతుంది. గూడు కదిలిస్తే లోపల దాక్కుంటుంది, పొలంలో చీడ పురుగులు మిడతల్ని తింటూ ఉంటుంది, రైతుకి మేలు చేస్తుంది. దీని దారం స్టీల్ కంటే 5 రెట్లు గట్టిగా ఉంటుంది, కానీ సాలీడు చిన్నది కాబట్టి మనిషికి హాని లేదు. స్టెగోడైఫస్ సాలీడు అమ్మ ప్రేమకి చిహ్నం, కడుపున పుట్టిన పిల్లల కోసం కడుపు కోసి పెట్టే తల్లి. మనిషి అయినా సాలీడు అయినా అమ్మ అమ్మే. ప్రకృతిలో త్యాగానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? విన్నారు కదండి స్టెగోడైఫస్ సాలీడు గురించి. మరో వింతలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో అది సంగతిలో మూడు వింతలు మనం వింటూ ఉన్నాం కదండి. మరి ఈ వేళ్టకి ఆఖరి వింతలోకి వచ్చేద్దాం. విన్నారు కదండి ఇప్పటివరకు అమ్మ ప్రేమకి చిహ్నమైన స్టెగోడైఫస్ సాలిడ్ వింతలు విశేషాలు. కెనడాలో ఉన్న అబ్రహం సరస్సు, చలికాలం వస్తే ఈ సరస్సు ప్రపంచ వింత అవుతుంది. మంచులో తెల్లటి బుడగలు పేర్చినట్టు ఉంటాయి. అగ్గిపుల్ల గీస్తే మంచుకే నిప్పు అంటుకుంటుంది. అబ్రహం సరస్సు 1972 కట్టిన మానవ నిర్మిత సరస్సు. ఇది ఎక్కడుందంటే కెనడాలో ఎల్బర్టా రాష్ట్రంలో రాకీ పర్వతాల దగ్గర ఉంది. దీని పొడవు 32 కిలోమీటర్లు, వెడల్పు 3.3 కిలోమీటర్లు, లోతు 95 మీటర్ల వరకు ఉంటుంది. ఎందుకు కట్టారంటే బిగార్న్ ఆనకట్ట కట్టి నీళ్లు ఆపి కరెంటు కోసం అన్నమాట. నవంబర్ నుంచి మార్చి వరకు సరస్సు పూర్తిగా గడ్డకట్టిపోతుంది. అప్పుడు బుడగలు కనిపిస్తాయి. వేసవిలో మామూలు సరస్సులాగే ఉంటుంది, చలికాలంలోనే మాయ చూపిస్తూ ఉంటుంది. మరి బుడగలు ఎలా వస్తాయి అనుకుంటున్నారా? ఈ బుడగలు గాలి కాదండి, మీథేన్ వాయువు. ఇది సహజ వాయువు అన్నమాట. వంట గ్యాస్లో ఉండేది, మండుతుంది కూడా. సరస్సు కట్టక ముందు ఇక్కడ అడవి ఉండేది. ఆనకట్ట కట్టి నీళ్లు నింపగానే అడవి అంతా మునిగిపోతుంది. చెట్లు, ఆకులు, జంతువుల కళ్లేబరాలు అడుగున ఉండిపోయాయి. నీళ్ల అడుగున ఆక్సిజన్ లేనేలేదు. అక్కడ సూక్ష్మక్రిములు చచ్చిన చెట్లని, ఆకుల్ని తినేసి మీథేన్ వాయువుని వదులుతూ ఉంటాయి. పొట్టలో గ్యాస్ లాగన్నమాట. మీథేన్ వాయువు నీళ్ల కంటే తేలిక, అందుకే బుడగలాగా పైకి వస్తుంది. చలికాలంలో పైనీళ్లు గడ్డ కట్టేస్తాయి. మీథేన్ బుడగలు పైకి వస్తుంటే మంచులో ఇరుక్కుపోతాయి, కదల్లేవు. కింద నుంచి ఇంకా బుడగలు వస్తాయి.

ఉంటాయి. పాత బుడగ కింద కొత్త బుడగ ఇలా దండలాగా పేర్చుకుంటాయి. 10 మీటర్ల లోతు వరకు బుడగల దండలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో బుడగ కొన్ని నెలలు అలాగే ఉంటుంది. మంచు కరిగే వరకు బయటికి పోలేదు. నిప్పు ఎలా అంటుతుంది అంటే మీథేన్ మండే వాయువు. అగ్గి తగిలితే బుగ్గే. ప్రయోగం ఎలా అంటే మంచు మీద రంధ్రం చేస్తారు. రంధ్రం నుంచి మీథేన్ బయటకు వస్తుంది. వాసన ఉండదు కానీ చూస్ అనే శబ్దం వస్తుంది. అగ్గుపుల్ల గీసి దగ్గర పెడితే భగ్గున మంటలేస్తుంది. నీలం నారింజ రంగు మంట 1 మీటర్ ఎత్తులో ఉంటుంది. దీనికి కారణం మీథేన్ గాల్లో ఆక్సిజన్తో కలిసి మండుతుంది. మంచుకి ఏమీ కాదు, వాయువుకే నిప్పు. ఇది చాలా ప్రమాదం అండి. నిపుణులు మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఒక్కోసారి ఎక్కువ వాయువు బయటకు వస్తే పెద్ద పేలుడు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మీథేన్ ఎక్కువ పీల్చితే ఊపిరాడదు, తల తిరుగుతుంది. సరస్సు మీద -30 డిగ్రీల సెల్సియస్ చలి. నీళ్లలో పడితే చావే శరణ్యం. మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే 25 రెట్లు ఎక్కువ. వేడి పట్టి ఉంచుతుంది, భూతాపం పెంచుతుంది. వేసవిలో మంచు కరిగితే లక్షలాది బుడగలు ఒక్కసారి పైకొచ్చి గాల్లో కలిసిపోతాయి. ఈ అబ్రహం వింత చూడడానికి అనుమతిస్తారు కానీ జాగ్రత్తలైతే పాటించాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో దీన్ని చూడడానికి మంచిది. మంచు గడ్డగట్టి దట్టంగా ఉంటుంది. -40 డిగ్రీలు తట్టుకునే కోటు, బూట్లు, చేతి తొడుగులు వేసుకోవాలి. గైడ్ సహాయంతోనే వెళ్ళాలి. బుడగల్ని తాకనివ్వరు. మంచు గాజులాగా పారదర్శకంగా ఉంటుంది. కింద చేపలు, రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. బుడగలు తెల్లటి పువ్వులు పేర్చినట్లు ఉంటాయి. అబ్రహం సరస్సు అందమైన ప్రమాదం. మంచులో బుడగలు చూస్తే స్వర్గంలా ఉంటుంది. కానీ అది భూమి వేడెక్కుతున్నది అనే హెచ్చరిక. అందం వెనుక పెద్ద అపాయమే ఉంది. విన్నారు కదండి కెనడాలో ఉన్న అబ్రహం సరస్సు వింతల విశేషాలు. మరి రేపు ప్రసారం అయ్యే అదీ సంగతిలో మరో 3 వింతలతోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో ఇస్తున్న 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అర్జ సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలాట కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇస్తున్న 90.4.
2: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
3: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నాగర్కొండ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
1: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
4: బాగున్నాం మేడం, బాగున్నాం మేడం.
1: నాగశెట్టి గారు, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి మీకు

0: అన్లిమిటెడ్ డబ్బులు వచ్చినాయి అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు?
1: అన్లిమిటెడా మేడం?
0: చాలా డబ్బులు వచ్చేస్తే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి?
1: హుండీలో వేయాలని మొక్కుంటాం మేడం.
0: మంచి ఉద్దేశం మీది.
1: అంతే కదా మేడం,
0: దేవుడికి అయితే డబ్బులు ఇచ్చేస్తారు.
1: అవును మేడం.
0: ఇంకేం చేస్తారండి?
1: ఇంకేం లేదు మేడం.
0: మీకోసం ఏమి చెయ్యరా డబ్బులతో? మీకోసం, మీ ఫ్యామిలీ కోసం?
1: ఏం లేదు మేడం, ఏదైనా ఒకటి తీసుకుంటాం మేడం అంతే.
0: ఓకేనండి. మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: భాగ్యరేఖ మేడం.
0: ఆ మూవీ నుండి
1: నీవుండే దాకుండా పోయినా. ఈరోజు శనివారం కదా మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సాతాపు నుంచి లక్ష్మయ్య అందరి కొరకు మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు, మేము బాగున్నాం.

0: మండి, మీరెలా ఉన్నారు?
1: వర్షం కోసం ఎదురు చూస్తాం మేడం. కొద్దిగా నిన్న పడింది మేడం, కానీ ఎక్కువ పడలేదు మేడం.
0: అవునా అండి, ఇక్కడ కూడా కొంచెం చల్లగానే ఉంది.
1: వర్షం ఎందుకంటే రైతులు కదా మేడం మేము.
0: అవునా,
1: రైతంతా ఎవరికి, మాకు యూనియన్ లేదు మేడం. అందరికి యూనియన్ ఉంటది కానీ మాకు లేదు మేడం.
0: అవునా అండి, పంట కోసం చూస్తున్నారు అయితే వర్షాలు ఎప్పుడు పడతాయో.
1: అవును మేడం, అందరికి అందరు మేడం, ఎందుకంటే అన్నదాత కదా మేడం. అందరూ బాగుండాలంటే, అన్నం తినాలంటే కూడా రైతే బాగుండాలి మేడం.
0: అవునండి, నిజంగానే.
1: అవును మేడం, 5,000 నోటుతో తినాలప్ప అంటే మీరు రైతులు బాగుండాలా, పంట పండించిందంటే గిట్టుబాటు ధర రావాలి, ఎన్నో అటుపోటు చాలా ఇబ్బందులు ఉంటాయి మేడం.
0: అవునండి, రైతులు అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. అయినా సరే వాళ్ళు అన్నం పెట్టడం మాత్రం మానరు.
1: అవును మేడం, పంట చేతికి వచ్చినప్పుడు ఏదో వర్షాధారం, అకాల వర్షాలు, ఇట్లావి ఎన్నో ఆటుపూట రేటు, ఇట్లావన్నీ ఉంటాయి మేడం.
0: అవునండి,
1: ఈరోజు మంచి అంశం కూడా ఇచ్చినారు, ధన్యవాదాలు మేడం. ప్రత్యేకంగా మీకు, భీమవరం రేడియో స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా.
0: ఓకేనండి.
1: డబ్బులు మేడం ఏదంటే, ఏది మేడం?
0: మీకు చాలా ఎక్కువ అన్లిమిటెడ్ గా డబ్బులు వచ్చేస్తే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి?
1: దాంట్లో 4 భాగాలు చేసి మేడం వచ్చిన దాంట్లో ఫస్ట్ వృద్ధాశ్రమం వెయ్యాలా మేడం.
0: తర్వాత
1: చిన్నారులు ఉంటారు కదా మేడం, పిల్లలు, అనాథ పిల్లలకి, వాళ్ళకి మేడం పావుల వంతు ఏదో దేవుని సాయంగా గుర్తుగా మేడం, ఊర్లో మన ఊరిలో గుర్తుగా ఉండాలా మేడం. అది ఎందుకంటే గుర్తింపు ఉండేటట్లు చేయాలి మేడం.
0: అవునండి,
1: మిగతా పావులం మనం వాడుకోవాలా మేడం.
0: మిగతా 2 భాగాలు మీరు వాడుకుంటారు.
1: అవును మేడం.
0: ఓకేనండి, బాగా డివైడ్ చేసి పంచారు.
1: అవును మేడం, తింటే కూడా బాగుండదు మేడం.
0: అవునండి,
1: గుర్తింపుగా ఉండాలా మేడం, జ్ఞాపకం ఉండాలా, గుర్తింపు ఉండాలా మేడం.
0: అవునండి,
1: డబ్బు అంటే అందరిది కదా మేడం, మన ఒక్కరిదే కాదు, కానీ అదృష్టం ఉండాలి కదా మేడం. మనమే కోరికలు తింటే కోరికలు గుర్రాలు అవుతాయి మేడం.
0: అవునండి, అది రావాలి కానీ ఒకవేళ వస్తే నిజంగా మీరు ఇలా చేస్తారు.
1: అట్లా అట్లా అట్లా చేయాలా మేడం, మనసులో ఉండి మనస్ఫూర్తిగా కూడా చేయాలా. ఇబ్బంది ఉంటది మేడం, బాగుండదు అది.
0: అవునండి,
1: ఎందుకంటే చెప్పేది గొప్ప కాదు మేడం, చేసేదే గొప్ప మేడం.
0: అవునండి
1: మేడం, సోగ్గాడే చిన్ని నాయన మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుండి
1: చక్కెర కేళి చిన్నోడు అనే పాట ఉంటది మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వీటిని అందరి కోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాద నమస్కారాలతో ఈ పాట అందరి కోసం మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే. శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నామండి.
1: గన్నవరం.
0: ఎవరండి?
1: హలో, పుల్లారావు.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నామండి.
0: ఈరోజు క్వశ్చన్ విన్నారా పుల్లారావు గారు?
1: ఏమండి
0: క్వశ్చన్ విన్నారా?
1: ఒకసారి చెప్తారా?
0: మీ దగ్గర అన్లిమిటెడ్గా డబ్బులు వచ్చేస్తే మీకు ఏం చేస్తారు ఫస్ట్?
1: ఏమండి అర్థం కాలేదు.
0: మీకు చాలా చాలా డబ్బులు వచ్చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు? ఏంటండి?
1: ప్రజల కోసం, ప్రజల కోసం ఖర్చు పెడతాం మేడం, జనాల కోసం, నిరుపేదల కోసం.
0: అవునా అండి? మరి మీ ఇంకా ఇంకేం చేస్తారు?
1: ఇంకా లేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం. ఇంకా ఏమన్నా ఇంకా ఉంటే మాకు కొన్నిగా ఉపయోగిస్తుంది.
0: మంచి ఉద్దేశం అండి మీది.
1: చేయాలి కదా మేడం, మరి లేని వాళ్ళకి సహాయం చేయాలి కదా.
0: అవునండి,
1: అప్పుడే కదా మనం బాగుండేది.
0: అవునండి, దేవుడి రూపంలో ఈ మనుషులే ఉంటారు కాబట్టి వాళ్ళే చెయ్యాలి.
1: అవునండి.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అవునండి, ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, అలాగే సిద్ధి బాబాయ్ గారు ఉన్నారు వాళ్ళకి, పవన్ గారికి ముఖ్యంగా హాయ్ చెప్పరా.
0: ఓకేనండి.
1: సెవెన్ సెన్స్ నుంచి ముత్యాల దార పాట ఉంది కదా, ఆ పాట.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బాట అయితే వినేసాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే అమ్మా. సౌమ్య చిట్టి తల్లి, శుభ సాయంత్రం. మండడు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: టాపిక్ కూడా బాగుంది.
0: అవునా అండి?
1: అవునమ్మా, చక్కగా మంచి టాపిక్ ఇచ్చారు. అది నిజ జీవితంలో నిజంగా నాకపోయినా ఇలాగా మన మనసులో ఉన్న అభిప్రాయాలు అభివృద్ధి తెలియపరచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు.
0: అయ్యో అదేముందండి,
1: ఆ పరమేశ్వర పుణ్యమని అది సాకారం అయితే మరీ సంతోషం అండి. ఇంతకు ముందు కూడా ఛానల్ కట్టాలని టాపిక్ ఇచ్చారు, అప్పుడు చెప్పుకున్నా, చెప్పేటప్పుడు కూడా మీరు ఇచ్చారని చెప్తాను నా మనసులో భావాలు.
0: చెప్పండి.
1: ఇప్పుడు ఉదాహరణకి ఒక 5 కోట్లు అన్లిమిటెడ్ అన్నారు. నేను ఉదాహరణ చెప్తే ఒక 5 కోట్లు వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారికి కొద్దిగా డబ్బులు నేను ముందు ముఖ్యంగా స్వామివారి సమర్పించుకుంటానండి.
0: అవునా?
1: అవునండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే చదువుకునే వాళ్ళకి విద్యార్థులకు విద్యానిధిగా కొంత డబ్బులు కేటాయించి వారికి సహాయపడుతూ ఉంటాను.
0: ఇంకా

0: ఆ తర్వాత బండారు సూర్యకాంతమ్మ గారు, మా అమ్మగారు బండారు సూర్యకాంతమ్మ గారు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి పేదవారికి సహాయపడతాను. ఆ తర్వాత ఏం చేస్తారంటే నాకు కళారంగం అన్న కళాకారులు అన్న బాగా ఇష్టం కాబట్టి త్రిమూర్తుల గుప్తా కళా సమితి అనే చిన్న సంస్థను స్థాపించి కళాకారులకు, పేద కళాకారులకు గవర్నమెంట్ సహాయపడుతున్నటువంటి అమౌంట్ తో పాటు నేను కూడా ఇంతకంగా సహాయపడతాను నాలాంటి పేద కళాకారులకి.
1: అవునా అండి, మరి మీకోసం మీరేం చేయరా?
0: ఏంటమ్మా?
1: మీకోసం, మీ ఫ్యామిలీ కోసం?
0: తప్పకుండా అండి, ఉండండి, ఇంకా రెండు అంశాలు ఉన్నాయి చెప్పేస్తా. మిగతా డబ్బులంతా మాకే, మాకు మా అక్కయ్య గారికి అందిది.
1: అవునా అండి?
0: మిగతా డబ్బులు ఏం చేస్తాయంటే ఒక అక్షం కింద పెట్టుకుంటాను.
1: ఏంటండి?
0: ఒక ఎఫ్ఎం పెద్దాపురం ఎఫ్ఎం పెట్టుకుంటాను, దేవాలయ ఎఫ్ఎం లాగా.
1: అవునా అండి, మరి అప్పుడు మా ఎఫ్ఎం వింటారా మీరు? మీరు పెట్టుకుంటే.
0: నేను పెట్టుకున్నా సరే ఇప్పుడు నెట్ సదుపాయం, నెట్ పుణ్యం అని చెప్పేసి ఫోన్లో నన్ను కేంద్రాలు చక్కగా వినపడతాయి కాబట్టి తప్పకుండా మన విష్ణు నేను ఎప్పటికీ మర్చిపోను, ఎప్పుడు వింటూనే ఉంటాను, అందులో నో డౌట్.
1: ఓకే అండి.
0: నేను ఆ ఎఫ్ఎంకి ఎంత అయినప్పటికీ, ఆ ఎఫ్ఎంకి నేను అధినేత అయినప్పటికి కూడా నేను మాత్రం ఎప్పటికీ రేడియో శ్రోతకి, రేడియో విష్ణుకి, ఆకాశవాణికి శ్రోతగా తప్పకుండా మసులుకుంటాను. చేసిన తర్వాత కూడా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను.
1: మా పట్ల ఉన్న మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి.
0: చాలా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు రేడియో అంటే అంత ఇష్టం కాబట్టి, ఆకాశవాణి అంటే అంత ఇష్టం కాబట్టి నేను మరీ మరీ ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను అన్నమాట.
1: అర్థమైందండి.
0: నాకు కళాకారుడు అంటే ఇష్టం అని అలాగే ముందే చెప్పాను కాబట్టి ఈవేళ నేను అడగబోతున్న పాట ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, మహిళా దర్శకురాలుగా భార్మతి గారి తర్వాత అంతటి పేరు సంపాదించుకున్నటువంటి విజయకృష్ణ స్టూడియో అధినేత విజయ నిర్మల గారు వర్ధంతండి ఈవేళ.
1: అవునా అండి?
0: అవును బంగారు తల్లి. అదే విధంగా సాక్షి సినిమాతో వచ్చాడండి, ఆయన పేరు రంగావజ్జుల రంగారావు అంటే అసలు పేరు. సాక్షి సినిమాతో వచ్చాడు, సాక్షి రంగారావు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. సాక్షి రంగారావు గారు వర్ధంతి కూడా ఈవేళనండి. ఈ సందర్భంగా నేను విజయరమణ గారికి ఇష్టగారు నటించినటువంటి చిత్రం ద్వారా పరిచయం అయినట్టు సాక్షి రంగారావు గారు కూడా ఆ సినిమా కరణం పాత్ర చేశారు. ఆ సినిమాలో పాట అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
1: ఏం పాట అండి?
0: సాక్షి. ఈ చిత్రంలో ఎస్పీ క్షమించాలి, సాక్షి ఈ చిత్రంలో పి సుశీల పాటకు పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బ్రతకరా బ్రతకరా పచ్చగా. నా పాట ఉందమ్మా?
1: ఉందండి.
0: ఈ పాట ప్రసారం చేయాలంటే ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ వేదం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా సౌమ్య కిట్టు తల్లి కోసం, నల్లమీడి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డెటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, నెక్స్ట్ పిన్ని గారు, బాబాయ్ గారు, లింగరాజ్ గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, భైపల్లి నాగేశ్వరరావు గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని కోరుకుంటూనే మస్తర్ బాషా గారి కోసం కూడా పాటను డెడికేట్ చేస్తూ మా చిట్టు తల్లి ఏదైనా రెండు ముక్కలు మాట్లాడమని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు
1: నేను మాట్లాడాలా అండి?
0: నేను మాట్లాడమంటే నేను కదా మాట్లాడేస్తాను పాప, నాకు అవకాశం ఇచ్చేసారు ఫుల్గా, నేను నా మనసులో నా అభిప్రాయం అని చెప్పేశారు. మీరు కూడా గొంతు కలిపినట్టుగా రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది.
1: మీరు చెప్పిన మీ అభిప్రాయాలు, మీ ఉద్దేశాలు అన్ని చాలా బాగున్నాయండి.
0: హలో,
1: మీరు అడిగిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేసేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: మీ అన్న వచ్చేస్తాడే, నన్ను చంపేస్తాడే.
3: లేదు మామ, పాపం చేస్తా.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది వరంగల్ డిస్ట్రిక్ట్, సంజం మండలం, గ్రామం మండ్రాయి.
0: మీ పేరు?
1: నా పేరు పెన్లి సంజీవ.
0: సంజీవ గారు ఎలా ఉన్నారండి?
1: అవును మేడం, బాగానే ఉన్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: మీకు అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
1: వాతావరణం మామూలుగా కూల్గానే ఉంది మేడం, మబ్బుగా.
0: ఓకేనండి.
1: వర్షాలు అయితే బాగా లేవు మేడం.
0: అవునా, ఇక్కడ కూడా వర్షాలు లేవు
1: మేడం. ఈరోజు మా అబ్బాయిది పుట్టినరోజు మేడం.
0: అవునా అండి.
1: సాత్విక్ రెడ్డి.
0: సాత్విక్ రెడ్డి గారికి మా రేడియో విష్ణు తరపున హ్యాపీ బర్త్డే.
1: థ్యాంక్ యూ మేడం.
0: మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా అండి?
1: చెప్పండి మేడం, విన్నాం.
0: మీకు అన్లిమిటెడ్గా డబ్బులు వచ్చేస్తే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి?
1: డబ్బులు అంటే ఇక మనం ఏంటంటే మామూలుగా క్యాజువల్గా ఒక మంచి బిల్డింగ్ తీసుకుందాం అని సిటీలో అని అనుకుంటున్నాం మేడం.
0: అవునా, ఇంకేం చేస్తారు
1: మేడం?
0: ఇంకేం చేస్తారు, బిల్డింగ్ ఒకటే తీసుకుంటారా?
1: అవును మేడం.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: వర్షం పడట్లేదు కదా, వర్షం సాంగ్ ఒకటి.
0: ఓకేనండి.
1: వర్షం సినిమా నుంచి.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా
1: మేడం?
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: శ్రోతలు ఉన్నారు మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం, సనప గ్రామం అనంతపూర్ డిస్ట్రిక్ట్. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నాం. పుల్లన్న గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. పూజా ఫలంలో మేడం గారు చిత్రం పూజా ఫలం
0: ఆ మూవీ నుండి
1: ఓ మదన మనసాయిద అనే పాట వినిపించండి మేడం గారు.
0: ఓకేనండి. ఈరోజు
1: పోలయ్య మస్తాన్ భాష మేడం గారు.
0: ఓకేనండి.
1: హలో
0: హలో,

0: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి.
0: అడగండి మేడం, పర్వాలేదు మేడం.
1: మీకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, ఒకేసారి ఏం చేస్తారు? మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? అసలు
0: ఫస్ట్ పని ఏంటి అనేది ఏది తక్కువ దానికి ఉపయోగిస్తాం కదా మేడం గారు.
1: ఓకేనండి
0: మేడం గారు, ఎన్ని డబ్బులు వచ్చినా

0: పూజా ఫలం మేడం గారు ఓ మదన మనసరా ఇర.
1: ఓకేనండి.
0: ఇంకా మేడం గారు
1: మీరు అడిగిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కొరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వింటున్నారా నాన్న ఆ సానివాడ సంగీతం? పేరు ప్రతిష్టలతో పూజా పునస్కారాలతో వన్నికెక్కిన ఈ ఇంటి గౌరవం మంట కలిసిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?
1: ఏం చేయండి, చిన్నబాబు గారు మేడ దిగి కింద కాలు పెట్టడమే మర్చిపోయారు.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు

0: பாஸ்கெட்பால் கோர்ட்,
1: ஜிம், கிரிக்கெட் நெட், ஜாகிங் ட்ராக், இண்டோர் கேம்ஸ், சில்ட்ரன் பிளே ஏரியா, கெஸ்ட் ரூம்ஸ்,
0: வாட்டர் ட்ரீட்மெண்ட் பிளான்ட், சிவேஜ் ட்ரீட்மெண்ட் பிளான்ட், 100% பவர் பேக்அப் வంటి அத்தியாதுனிக வசதులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: హాయ్ అండి.
2: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: పేరన జాగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
2: అప్పలరాజు గారు ఎలా ఉన్నారండి?
3: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా చాలా బాగున్నామండి.
3: చెప్పండి మేడం, ఏంటి విశేషాలు?
2: విశేషాలు మీరే చెప్పాలి, అక్కడ వాతావరణం ఎలా ఉంది?
3: వాతావరణం ఈరోజు ఉదయం నుంచి మా పెడల్లో వర్షం పడుతుందండి.
2: అవునా అండి, మాకైతే ఇక్కడ వర్షాలే లేవు అసలు.
3: కూల్ కూల్గా ఉందండి వాతావరణం అయితే.
2: అవునా?
3: అవునండి.
2: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా అండి?
3: లేదండి, అడగండి.
2: మీకు చాలా అన్లిమిటెడ్గా డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, ఏం చేస్తారు ఫస్ట్ మీరు చేసే పని?
3: ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే నా ఇంట్లో నా అవసరాలకు సరిపడా నేను ఉంచుకుంటానండి. ఉంచుకుని ఇక మిగతా అమౌంట్ క్యాష్ ఏం చేస్తానంటే మన చదువుకునే పిల్లలు 10th అయిన తర్వాత పై చదువులకి వెళ్ళలేని పేద విద్యార్థులు ఉంటారు కదా మేడం, అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను.
2: చాలా మంచి పని చేస్తున్నారు అయితే.
3: ఎందుకంటే నేను ఆ రోజుల్లో 10th వరకు చదివి ఆపేశానండి, ఎందుకంటే నేను అప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులలో నేను పై చదువులకు వెళ్ళలేకపోయాను.
2: మీరు పడిన బాధ ఇంకెవరు పడకూడదని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు?
3: నేను ఆ రోజు అట్లా నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులతో నేను చదివి ఆపేయటం అయిందండి.
2: అయ్యో,
3: అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఏ పేద విద్యార్థులు కూడా పడకూడదని చెప్పేసి ఎంతో తర్వాత ఎలాంటి పేద విద్యార్థులు అయితే చదువు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు ఉన్నత చదువులు చదివి ఆ కుటుంబానికి వాళ్ళు ఆధారం అవుతారండి. వాళ్ళకి మంచి జాబ్లు వచ్చిందనుకోండి ఆ కుటుంబం కూడా కొంచెం చెడుగా ఉన్నట్టు ఉంటుందండి కుటుంబానికి.
2: అవునండి, బాగా మంచి పని చేస్తారు మీరైతే డబ్బులు వస్తే.
3: అవునండి.
2: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
3: ఈరోజు చిన్నోడి పెద్దోడి సినిమా ఉందండి,
2: ఒకసారి చూస్తాము. ఆ మూవీ నుంచి ఏం సాంగ్ అండి?
3: పిల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ.
2: ఓకేనండి.
3: ఉభామా నీవే నా ప్రేమ, ఆ సాంగ్ అండి.
2: ఉందండి.
3: ఓకే, ఆ సాంగ్ ప్లే చేయండి.
2: మరి ఎవరికైనా ఈ సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
3: మన విష్ణు రేడే ఉంటున్న వారందరికీ, అలాగే మన విజయ మేడం గారికి.
2: మీరు అడిగిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: హాయ్ అండి.
0: హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రేష్మా బేగం అండి నా పేరు. విష్ణు కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా.
0: అవునా అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: ఈరోజు ఒక సాంగ్ విన్నారు, ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: లేదండి, యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాం నెంబర్ చూసి ఇన్స్టాలో.
0: అవునా?
1: యా.
0: ఈరోజు సాంగ్ అసలు క్వశ్చన్ ఏంటంటే, మీకు ఫస్ట్ బాగా ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి అంటే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి?
1: ఎక్కువ అంటే ఎంత ఎంత?
0: చాలా అన్లిమిటెడ్గా.
1: చాలా అన్లిమిటెడ్గా ఒక మంచి 3-4 విల్లాలు కొంటా.
0: ఓహో, ఇంకా ఏం చేస్తారు?
1: ఇంకా ఎవరికైనా డొనేట్ చేస్తా.
0: ఓకేనండి. మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: వానబి యోర్స్ తెలుగు వర్షన్ వచ్చింది, తెలుసు కదా?
0: అంటే అలాంటి సాంగ్స్ ప్లే చేయరండి, ఓన్లీ తెలుగు.
1: ఓహో, ఓన్లీ తెలుగువా? తెలుగు అంటే తెలుగు అంటే ఏ సాంగ్ ఇద్దాం?
0: హలో.
1: హలో. ఈ సినిమాలో పాట కావచ్చు. ప్రభాస్ ది ఇదేదో బాగుంది సార్, ఈ సాంగ్ ఉంటుందిగా.
0: ఓకేనండి. మీరు కోరుకునే సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, మరొక మంచి సాంగ్స్ అయితే ఈరోజు మస్త్ టైంపాస్లో వినేసాం. కానీ మస్త్ టైంపాస్ ఎండ్ అయ్యే టైంకి వచ్చింది. మళ్ళీ ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజ్జే సౌమ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము

అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం సర్దార్ 2. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10 చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు సినీ వర్గాలు బుధవారం ప్రకటించాయి. కార్తీ పిఎస్ మిత్రన్ కలయికలోనే ఇదివరకు వచ్చిన సర్దార్ కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మాల్విక మోహనన్, అషికా రంగనాథ్, రాజేష విజయన్ కథానాయకులు. ఎస్జి సూర్య ఈ సినిమాలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ కుమార్, ఈశాన్ సక్సేనా నిర్మాతలు. ప్రత్యేకమైన పోస్టర్తో పాటు విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. యాక్షన్ ప్రధానంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుంది జార్జ్ సి విలియమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఇప్పుడు మరో వార్త జోష్ పెంచుతోంది. ఓజీ ప్రీక్వల్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఓజీ యూనివర్స్ ఉందని ప్రకటించారు. దీనికి సంబంధించి పవన్ సుజిత్ మధ్య చర్చ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తదుపరి చిత్రం ప్రీక్వెల్ గా ఉంటుందని, ఓజస్ గంభీర యొక్క పాత్ర మూలాలు గతాన్ని ఇందులో చూపిస్తారని వెల్లడించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కు సంగీతం అందిస్తుంది తవన్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ భారీ ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881623454.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి. 2 భాగాలుగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ సత్తాను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది. తాజాగా బాహుబలి ది టార్చ్ బేరర్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీని స్ట్రీమింగ్ ముందు నెట్ఫ్లిక్స్ ఒక వీడియోను ప్రదర్శించింది. అందులో సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇస్తూ బాహుబలి 3 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచం ఈ ప్రకటన ఊహించలేదు. మీ అందరి కోసం బాహుబలి 3వ భాగం రానుంది అని ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు. గతంలో RRR ప్రచారంలో రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా పార్ట్ 3 తీస్తానని చెప్పారు. ఇప్పుడు మరోసారి నటీనటులు దీనిపై స్పష్టత ఇవ్వడంతో వారణాసి తర్వాత జక్కన్న బాహుబలి 3వ భాగం పనులు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2 భాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి 3వ భాగంతో దాన్ని తిరగరాస్తారని కామెంట్స్ చేస్తున్నారు. టైగర్ కా హుకుమ్ అంటూ జైలర్ చిత్రంలో తనదైన స్టైల్తో సందడి చేశారు రజనీకాంత్. దీనికి సీక్వెల్గా జైలర్2 రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ 11న

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరోయిన్ కాజల్ కీలక పాత్రలో చట్టం డీకే దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ది ఇండియా స్టోరీ. శ్రేయస్ తల్పాడే, త్రిష శారద, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 24 థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం టీజర్ విడుదలయ్యింది. మన వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు ఇదే అంశాన్ని ది ఇండియా స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పురుగు మందులను వినియోగించడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, కల్తీ ఆహార సమస్య ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటుందనే అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

కాజల్ ఇందులో ఒక న్యాయవాదిగా కనిపించనున్నారు. మహేష్ బాబు అభిమానులకు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన డైరెక్షన్ లో రూపొందుతున్న వారణాసి షూటింగ్ మరో 4 నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజువల్ వండర్ గా ఉండిపోయి భారీ యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ అంతా పూర్తయిపోయినట్లు తెలిపారు. ఫ్రాన్స్ లో జరిగిన ఆన్సీ ఇంటర్నేషనల్ అనిమేషన్ ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, వారణాసిలో ముఖ్యమైన భాగాలను పూర్తి చేశాం. యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం కథను అనుసంధానం చేసే చిన్న చిన్న సన్నివేశాలను షూట్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ 1వ వారానికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఇవాళ టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మేము ఉంటారండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: పబ్లిక్ వైఫై వాడుతున్నారా అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. మరి మీకు తెలుసు, నాకు తెలుసు, జాను ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాదు అని, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్మెంట్ గా తీసుకొస్తుంది అని. అలాగే ఈ రోజు మీకోసం ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. మరి అవేంటో తెలుసుకునే ముందు, దానికి మీరు వైబ్ అయ్యే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: After a short break, welcome back to Teen Mar. So listeners, ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ తెలుగు సాంగ్ మన ముందుకు రాబోతుంది పెళ్లి చూపులు మూవీలో నుంచి మెరిసే మెరిసే. మరి ఈ పాటను హరిచరణ్ గారు మరియు ప్రణవి ఆచార్య గారు అయితే పాడేశారన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ అండ్ మెలోడియస్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి యానిమల్ మూవీలో నుంచి సత్రంగా సాంగ్. ఈ సాంగ్ ను అర్జిత్ సింగ్ గారు మరియు శ్రేయస్ పురాణిక్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ మెలోడియస్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్ అయితే వినేసాం కదా. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి తమిళ సాంగ్ రాబోతుంది. అండ్ అదొచ్చేసి చెప్పను తమిళ సాంగ్ అనేది మీకోసం ఒక సస్పెన్స్. ఇప్పుడు మంచి తమిళ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: సో బ్యాక్ టు తెలుగు. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక మంచి తెలుగు సాంగ్ రాబోతుంది. అదొచ్చేసి రాధా మూవీలో నుంచి చూపులతో గుచ్చి. మరి ఈ పాటనైతే రంజిత్ గోవింద్ గారు పాడేశారన్నమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. సినిమా పేరు అదే, పాట పేరు అదే, మంచి ట్రెండింగ్ సాంగ్ కదా. మరి ట్రెండింగ్ అంటే ఆబ్వియస్లీ మీకోసం జాను తీసుకొచ్చేస్తుంది, మరి వినండి, ఎంజాయ్ చేయండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ అయితే వినేసాం కదా, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ రాబోతుంది. ఆ సాంగ్ ఏంటో చెప్పను, చాను తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా సూపర్ గా ఉంటుందని తెలుసు కదా మీకు, వినేయండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P Praveen, MS Orthopedics.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కదా, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక తెలుగు సాంగ్ రాబోతుంది. అండ్ అదొచ్చేసి ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో నుంచి నీతో ఉంటే చాలు. మరి ఈ పాటను రమ్య బెహ్రా గారు అయితే పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ మెలోడియా సూపర్ హిట్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కటి సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు మన పద్ధతి ప్రకారం మన ప్లానింగ్ ప్రకారం ఒక మంచి హిందీ సాంగ్ రావాలన్నమాట. అదొచ్చేసి రాకీ ఆర్ రాణికి ప్రేమ కహానీ మూవీలోంచి తుమ్ క్యా మిలే. ఈ పాటను ప్రీతం గారు మరియు శ్రేయా ఘోషల్ గారు అయితే కలిసి పాడేశారు అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: the Sanji Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanji Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address, ground floor, SR Raju Building, Town Railway Station Road, Gnananda, Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి చక్కటి అందమైన తమిళ సాంగ్ వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: എങ്ങനെയുണ്ട് പാട്ട്?
1: എന്നെ പോലെ ഉണ്ട്.
0: ഓ, അപ്പോ അത്ര പോറാണോ? ഞാൻ പോവാ. നിന്റെ വീട്ടിൽ പട്ടിനാണ് സഹിക്കാൻ
1: പറ്റുന്നത്.
0: ഓക്കെ ബൈ.
2: വിജയ് ഗാസ്ട്രോ എൻട്രോളജി ആൻഡ് ലിവർ ഹോസ്പിറ്റൽ, ഭീമപുരം. ഡോക്ടർ വിജയാനന്ദ് കുമാർ വേകിരാജു, MD DM, ഗാസ്ട്രോ എൻട്രോളജി ഗാരി ആധ്വര്യంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ్ సాంగ్ అయితే వినేసాం కదా. కానీ ఎంతైనా ఎటు వెళ్ళినా, ఎన్ని పాటలు విన్నా, ఎన్ని రకాల పాటలు విన్నా, ఆఖరికి మన తెలుగు సాంగ్ తో ఎండ్ చేస్తే ఆ మనస్తృప్తే వేరు. అలాంటి సాంగ్ ఒక ట్రెండింగ్ అండ్ వెరీ రీసెంట్ సూపర్ హిట్ అయితే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది కదా. ఎస్, ఆ ఫీల్ ని మీకు ఇద్దామని ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ గా ఓం భీమ్ భుజ్ సినిమాలో నుంచి అనువను అనే సాంగ్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఈ పాటను అర్జిత్ సింగ్ గారు మరియు సన్నీ అమ్మార్ గారు అయితే పాడేశారు. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ రీసెంట్ సూపర్ హిట్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఇదండి ఈ రోజు తీన్ మార్ తిరిగి ప్రసారం అయ్యే తీన్ మార్ లో ఇంకొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మిమ్మల్ని అలరించడానికి మీ ఆర్జే జాను అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు మీరైతే స్టేజ్ ఉండు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం.